ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 25వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో నిలయంలో. సమయం 5:59 దాటి 40 సెకండ్లు అవుతోంది. 6 గంటలకు హిందీలో వార్తా ముఖ్యాంశాలు, తదుపరి 6:05 ఆంగ్లంలో వార్తా ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి నిలయంలో సమయం 6:12 దాటి 10 సెకండ్లు అవుతుంది. ఎక్కడ చూసినా రంగురంగుల వినాయక విగ్రహాలు తమ తమ మండపాలకు చేరేందుకు, అంటే చేరి సిద్ధంగా ఉన్న గణపయ్యలన్నమాట. ఆ విగ్రహాలకు చివరి మెరుగులు దిద్దిన కళాకారులు, మండపాలను అందంగా అలంకరించిన యువతలకు, ఇక తోరణాలు కట్టిన ఆ చేతులు, మైకులు, లైట్లు, సెట్స్. హైదరాబాద్ నగరం అంటే చాలు, ఎప్పుడూ బిజీగా ఉంటుంది. కానీ ఈ వినాయక చవితి వచ్చిందంటే చాలు, ఈ బిజీ నగరానికే ఇంకొక కొత్త వన్నె వస్తుందన్నమాట. ఏమంటారు? నిజంగా ఎక్కడ చూసినా కూడా ఇలా దీపాలతో, విద్యుత్ దీపాలతో, అలంకరణలతో రకరకాల గణపయ్యలు, ఎంత చూసినా కూడా తనివి తీరని గణపయ్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వర్ణించడానికి వీలు లేనన్నిగా అంత పెద్ద పెద్ద గణపతులు, చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం వరకు చాలా రకాల గణపయ్యలు మనకు దర్శనమిస్తున్నాయి. మరి ఆ గణపయ్యను తలుచుకుంటూ ఈరోజు క్షేత్ర దర్శినిలోకి వచ్చేసాం. మీరు వింటున్నారు వందనం. మరి 6:00 నుంచి 7:00 వరకు క్షేత్ర దర్శినిలో ఆ వినాయకుడి గురించి మాట్లాడుకుందాము. అలానే 7:00 నుంచి 10:00 వరకు బోలెడన్ని కబుర్లు, ముచ్చట్లు, మాటలు, పాటలైతే నేను మీకోసం తీసుకొని వచ్చాను. మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి శరత్.

ముత్తుస్వామి దీక్షితార్ వారు రచించిన నాటరాగంలోని మహాగణపతిం అంటూ ఆ గణపతుల వారిని మనం స్మరించుకున్నాం కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి హిందూ పురాణాల ప్రకారము పరమేశ్వరుడికి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఉన్నాయో గణపతికి కూడా అలానే ప్రత్యేకమైన అష్ట వినాయక దేవాలయాలు ఉన్నాయన్నమాట. అయితే ఆ అష్ట వినాయక దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా వెలిసాయి, వాటిని మనం ఎలా దర్శించుకోవాలి, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాము. మన హిందూ సనాతన ధర్మ ప్రకారము అష్ట వినాయక దేవాలయాలు అన్నీ స్వయంభూగా వెలిసాయన్నమాట. పశ్చిమ మహారాష్ట్రలోని మోర్గావ్ లేన్యాద్రి పాలి ప్రాంతంలో ఉన్న 8 ఆలయాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందట. పురాణంలోని ఒక శ్లోకం వల్ల మహారాష్ట్రలోని అష్టవినాయక స్థలాల గురించి మనకు తెలిసింది. అందుకే అష్ట వినాయక యాత్ర చాలా చాలా చాలా ప్రాధాన్యతను సంతరించుకుందట. మహారాష్ట్రలోని తూర్పు భాగంలో విదర్భ సహజ సిద్ధమైన ప్రాంతము. మరి ఈ ప్రాంతానికి ఒక గొప్ప ప్రాచీన సాంప్రదాయం ఉందట. అయితే మహారాష్ట్రలోని విదర్భ ప్రావిన్స్లో కూడా వినాయకుని స్థలాలు చాలానే ఉన్నాయి. విదర్భ అష్ట వినాయక అనే పదం 8 ఎంపిక చేసిన దేవాలయాల నుండి మనకు వచ్చిందన్నమాట. మరి ఈ అష్ట వినాయకుల గురించి మనం మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచే స్వాతి శరత్.

మరి మనం మాట్లాడుకుంటున్నాము అష్ట వినాయక దేవాలయాలు. ఈ అష్ట వినాయకులు మహారాష్ట్రలోని ప్రసిద్ధ 8 గణపతి క్షేత్రాలన్నమాట. అంటే చెప్పాను కదా, ఇవన్నీ స్వయంభూగా వెలిసాయి. కాకపోతే దీనిని, వీటన్నింటిని దర్శనం చేసుకోవడానికి ఒక సాంప్రదాయం ఉందన్నమాట. ఏంటి అని అంటే, ఆ అష్ట వినాయకులన్నింటినీ ఒకేసారి దర్శించుకోవాలి. మనం యాత్రను ఎక్కడైతే మొదలు పెడతామో మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ చేయాలన్నమాట. మోర్గావ్, సిద్ధటేక్, పాలి, మహాడ్, థేయూర్, లేన్యాద్రి, ఓజర్, రంజన్గావ్ ఇలా ఉన్నాయన్నమాట. మళ్ళీ మోర్గావ్కి కూడా మనం రావాలి. కాబట్టి మొదటి క్షేత్రమైన మోర్గావ్లో యాత్ర ప్రారంభిస్తే మళ్ళీ చివరిలో రంజన్గావ్లో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మోర్గావ్కి వస్తేనే అప్పుడు ఈ యాత్ర అనేది పూర్తవుతుందన్నమాట. అయితే మోర్గావ్, మోర్గావ్ అంటే శ్రీ మయూరేశ్వరుడు. ఇది మొట్టమొదటి క్షేత్రం అష్ట గణపతుల క్షేత్రంలో. ఇక్కడ గణపతిని మయూరేశ్వరుడు లేదా మోరేశ్వరుడు అని పిలుస్తారట. మయూరం అంటే మనందరికీ తెలుసు, నెమలి అని. ఎందుకు అనంటే గణపతికి ఇక్కడ నెమలిని వాహనంగా చేసుకొని దర్శనమిచ్చాడనే పురాణ కథతో ఇక్కడ అనుసంధానం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ మోర్గావ్ ప్రాంతానికి కూడా నెమళ్లతో సంబంధం ఉంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని మోర్గావ్ అని పిలుస్తారు. ఇక అష్ట వినాయకుల్లో మొదటిది ఇది మోర్గావ్ అన్నమాట. అంతేకాకుండా రెండవది సిద్ధటేక్, శ్రీ సిద్ధి వినాయకుడి రెండవ క్షేత్రం సిద్ధటేక్. ఇక్కడ స్వామివారిని సిద్ధి వినాయకుడు అని అంటారు. అంటే సిద్ధి అంటే సాధనలో విజయం, ఆధ్యాత్మిక లేదా శుభకార్యాల్లో సాఫల్యం అనే పేరు మనకు అర్థం వస్తుందన్నమాట. కాబట్టి భీమానది పరిసరాల్లో ఉన్న ఈ క్షేత్రం అష్ట వినాయక క్షేత్రంలో రెండవదన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాము, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

సిద్ధి వినాయకం అంటూ ముత్తుస్వామి దీక్షితార్ వారి చక్కనైన కృతిని విన్నాం కదా. మనకు గణపతులకు సంబంధించిన కృతులంటే వినాయకుడి పైన మనకు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో చాలామంది వాగ్గేయకారులు అద్భుతమైన కృతులను రచించారన్నమాట. ముత్తుస్వామి దీక్షితుల వారు, త్యాగరాజస్వామి వారు, పురంధరదాస్ వారు, ఇంకా ముత్తయ్య భాగవతారు, మైసూర్ వాసుదేవాచార్య వారు, ఇలా చాలామంది ఎన్నో అందమైన కృతులను రచించారు. అందులో మనం ఇందాక ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతిని విన్నాం కదా. మనం మాట్లాడుకుంటున్నాము అష్ట వినాయక క్షేత్రాల గురించి. మరి మోర్గావ్ అంటే ఇది పూణేలో మనకు అటువైపు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. పూణేలో అష్టవినాయక యాత్రలో మోర్గావ్ మొదటిదన్నమాట. అక్కడ మనము మయూరేశ్వరుడు అని పిలుస్తాం. ఎందుకు అంటే పురాణ కథల ప్రకారం చూసుకున్నట్లయితే గణపతి మయూరంపై అధిరోహించి సింధు అనే రాక్షసుని సంహరించాడు రూపమట. కాబట్టి మయూరేశ్వరుడు అని పిలుస్తారు. ఆ ఆలయం ఎలా ఉంటుంది అంటే నల్ల రాతితో నిర్మించబడి ఉంటుందట. ఆలయం చుట్టూ గోపురాలు, రాతి నిర్మాణాలు పెద్ద పెద్దగా చాలా పెద్దగా కనిపిస్తాయి. అంతేకాకుండా గణపతి ఆలయంలో నంది విగ్రహము ఉండటం ఒక ప్రత్యేకతగా చెప్పబడుతుంది. అంతే ఇక గణపతయ్య సాంప్రదాయంలో మోర్గావ్కు అక్కడ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందట. ఇక రెండవది సిద్ధటేక అని చెప్పాను కదా, ఇది మహారాష్ట్రలో ఉందన్నమాట. ఇక్కడ సిద్ధి వినాయకుడు అని పిలుస్తారు. ఇది చెప్పాను కదా, ఇది భీమానది పరిసర ప్రాంతాల్లో ఉందన్నమాట. పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే మధు కైటబ అనే రాక్షసులను ఎదుర్కొనే సందర్భంలో శ్రీ మహావిష్ణువు గణపతిని ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాడు అని పురాణాల కథలు మనకు తెలియజేస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడి గణపతిని సిద్ధులను ప్రసాదించే సిద్ధి వినాయకుడుగా భక్తులు కొలుస్తూ ఉంటారు. మరి భీమానది సమీపంలో ఉండటము అక్కడ ఆ ఆలయంకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అట. ఇది కూడా నల్లరాతితో నిర్మించబడింది. ఇక ఆలయ నిర్మాణంలో పురాతన శిల్పకళ చాలా చాలా చాలా శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది. అహల్యాబాయ్ హోల్కర్ ఆలయ పునర్నిర్మాణంలో పాత్ర పోషించినట్లు మనకు మహారాష్ట్ర నుంచి తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా పాళి, మూడవది పాళి, శ్రీ బల్లాలేశ్వరుడు అంటే పాళి రాయగఢ్ జిల్లా. ఇక్కడ గణపతి స్వామిని బల్లాలేశ్వరుడు అని పిలుస్తారు. బల్లాలుడు అనే బాలుడు గణపతికి అత్యంత భక్తుడన్నమాట. అతని భక్తిని చూసి గణపతుల వారే స్వయంగా ప్రత్యక్షమయ్యి అతని కోరికను నెరవేర్చాడని ఇక్కడి పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ గణపతిని భక్తుడైన బల్లాలుడు పేరుతో బల్లాలేశ్వరుడుగా పూజిస్తారు. అంతేకాకుండా ఈ క్షేత్రం మనకు ఒక ముఖ్యమైన మంచి సందేశాన్ని ఇస్తుంది. ఏంటి అనంటే నిర్మలమైన బాలభక్తి, భక్తి విశ్వాసంతో గణపతిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహిస్తాడనే భావనకు ఈ క్షేత్రం మనకు ప్రతీకగా నిలుస్తుందట. ఇది మూడవ క్షేత్రం. ఇక నాలుగవ క్షేత్రం మహాడ్, శ్రీ వరద వినాయకుడు. మహాడ్ రాయగఢ్ జిల్లాలో ఉందన్నమాట. ఇది వరద అంటే వరాలను ప్రసాదించేవాడు. కాబట్టి భక్తులు కోరిన కోరికలను నెరవేర్చే గణపతిగా ఈ రూపాన్ని భక్తితో ఆరాధిస్తారట. ఈ ఆలయము చాలా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. అయితే ప్రస్తుత ఈ ఆలయ నిర్మాణం 18వ శతాబ్దానికి చెందినదిగా మహారాష్ట్ర ప్రజలు మనకు తెలియజేస్తున్నారన్నమాట. రాణోజీ షిండే నిర్మాణంతో ఈ ఆలయానికి సంబంధం ఉన్నట్లు అధికారిక సమాచారం కూడా చెబుతోంది. మరి ఇంకా మిగిలిన ఆలయాల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా చక్కని గీతాన్ని అయితే విందాం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మనం మాట్లాడుకుంటున్నాము అష్ట వినాయకుల గురించి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి పూణేలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అష్ట వినాయకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే మోర్గావ్, సిద్ధటేక్, పాళి, మహాడ్. మరి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ థేవూర్, శ్రీ చింతామణి. అంటే ఇది కూడా పూణే సమీపంలోనే ఉందన్నమాట. ఇక్కడ గణపతి స్వామిని చింతామణి అని పిలుస్తారట. అంటే చింతలను తొలగించేవాడు కాబట్టి చింతామణి అని పిలుస్తారు. పురాణాల కథల ప్రకారము గణపతి తన భక్తుల యొక్క చింతలను తొలగించి మనశ్శాంతిని ప్రసాదించే రూపంలో ఇక్కడ వెలిసాడని ఒక నమ్మకం. అంటే థేవూర్ ప్రాంతం కూడా నదీ పరిసరాలతో కూడిన ప్రశాంత వాతావరణంలో ఉంది అన్నమాట. ఇక్కడ ముళ, ముఠ, భీమ నదుల పరిసర సంగమ ప్రాంతంలో ఈ క్షేత్రానికి భౌగోళిక సంబంధం ఉందట. మరి నెక్స్ట్ ఆరవది లేన్యాద్రి, అంటే శ్రీ గిరిజాత్మజుడు, జున్నూర్, పూణే జిల్లాలో ఉంది ఇది కూడా అన్నమాట. అయితే అష్ట వినాయక క్షేత్రాల్లో ఈ క్షేత్రం చాలా ప్రత్యేక.

ప్రసిద్ధమైనది. ఇక్కడ గణపతిని గిరిజాత్మజుడు అని అంటారు. గిరిజ అంటే పార్వతీదేవి, ఆత్మజ అంటే కుమారుడు, అంటే పార్వతీదేవి కుమారుడైన గణపతి అన్నమాట. మనకు ఒక కృతి కూడా ఉంటుంది, గిరిరాజ సుధాతనయా అని బంగాళ రాగంలో. మరి ఈ స్థల పురాణం చూసినట్లయితే పార్వతీదేవి గణపతిని తన కుమారుడిగా పొందాలని తపస్సు చేసిన ప్రదేశంగా లేన్యాద్రిని పురాణం చెబుతోందన్నమాట. అందుకే ఇక్కడ గణపతిని బాల గణపతి రూపంలోనే పూజిస్తారట. ఇక ప్రాచీన రాతి గుహలోనే ఈ గణపతి ఆలయం ఉంది. అంటే గుహలో ఈ గుహలు ఇలాంటివన్నీ బౌద్ధుల యొక్క కాలానికి చెందిన రాక్ కట్ గుహల సముదాయంలో భాగంగా ఉన్నాయని మనకు మహారాష్ట్ర వాళ్ళు తెలియజేస్తున్నారన్నమాట. ఈ ఆలయంకి చేరుకోవాలి అని అంటే మాత్రం 307 మెట్లను ఎక్కాలట. ఇక నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాము. ఒక చక్కని గీతాన్నైతే విందాం, గీతం తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం. మరి నిలయంలో సమయం 6:57 దాటి 30 సెకండ్లు అవుతుంది. మనం ఉన్నాము వందనంలో అష్ట వినాయకుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా 2 క్షేత్రాలు ఉన్నాయన్నమాట, ఓజర్ శ్రీ విఘ్నేశ్వరుడు అంటే ఓజర్, ఇది కూడా పూణే జిల్లాలోనే ఉందన్నమాట. ఇక్కడ గణపతి విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు అన్నమాట. విఘ్నాసురుడు అనే రాక్షసుడు దేవతలకు ప్రజలకు అనేక ఆటంకాలు ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు పురాణాల కథన ప్రకారము గణపతి అతన్ని జయించి ప్రజలకు రక్షణ కల్పించాడని నమ్ముతారన్నమాట. కాబట్టి ఇక్కడి ప్రజలు ఆయనను విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా పూజిస్తారట. అంతేకాకుండా చివరిది ఇంకా రాంజన్ గౌ అంటే శ్రీ మహాగణపతిగా ఇక్కడ కొలుస్తారన్నమాట. అష్ట వినాయక యాత్రలో సాంప్రదాయ క్రమంలో ఇది 8వ క్షేత్రం అన్నమాట. ఇక్కడ స్వామివారిని మహాగణపతిగా పూజిస్తారట. త్రిపురాసురుడితో జరిగిన యుద్ధానికి ముందు శివుడు గణపతిని ప్రార్థించి విజయాన్ని పొందాడనే పురాణ కథనం ఈ క్షేత్రంలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ గణపతిని మహాగణపతి అంటే శక్తివంతమైన గణపతి రూపంగా భక్తులు ఆరాధిస్తారట. ఇది పూణేకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇది అష్ట వినాయక క్షేత్రాల యొక్క యాత్ర. మరి ఈ అష్ట వినాయక క్షేత్రాలు ముఖ్యంగా మనకు ఏంటి అని అంటే, ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అని మనకు తెలుస్తుంది. మోర్గావ్ అంటే మయూరేశ్వరుడు, దుష్టశక్తులపై విజయం. సిద్ధటేక్ అంటే సిద్ధి వినాయకుడు, సిద్ధి అంటే విజయప్రాప్తి. పాళి బల్లాలేశ్వరుడు అంటే భక్తికి నిదర్శనం అన్నమాట. మహాడ్ వరద వినాయకుడు, వరపరదాత అంటే వరాలను ఇచ్చేవారన్నమాట. తేవూర్ చింతామణి అంటే మన యొక్క చింతలను దూరం చేసేవారు. లేన్యాద్రి అంటే గిరిజాత్ముడు, పార్వతీదేవి కుమారుడు. ఓజర్ విఘ్నేశ్వరుడు, విఘ్నాల నివారకుడు అంటే మనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చేయడం. రాంజన్ గౌ మహాగణపతి, శక్తి విజయం అంటే అన్నిట్లో విజయం కలిగేలా చూసేవాడనమాట. ఇది అష్ట వినాయక క్షేత్రాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవి రంగులమయం. ఇది వందనంలోని ఇవాల్టి పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకున్నాము. తదుపరి 7 నుంచి 10 గంటల వరకు అయితే నేను మీతో పాటే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా జస్ట్ స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

శ్రోతలందరికీ మరొక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది మీ ఆర్జీ స్వాతి శరత్. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. మరి స్టూడియో క్లాక్ లో టైం 7 అవర్స్ క్రాస్ అయిపోయి, 5 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిందనమాట. మరి 7 o'clock అయింది అని అంటే చాలు, అంటే ఇందాక మార్నింగ్ చెప్పుకున్నాం కదా మన హైదరాబాద్ నగరము లైట్స్తో సౌండ్స్తో ఫుల్ బిజీగా ఉంది కదా. ఎస్, చూడడానికి 2 కళ్ళు అయితే అస్సలు సరిపోవట్లేదు. మరి ఇంత అందమైన ఈ టైంలో మనము ఎంతో మంచి మంచి పాటలు, మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ అలా టైంని గడిపేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా, శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మన భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని తన మధురమైన స్వరంతో ప్రపంచానికి పరిచయం చేసిన మహాగాయని ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారు. మరి ఆవిడ యొక్క జయంతి ఈరోజు. 1916 సెప్టెంబర్ 16న తమిళనాడులోని మధురైలో జన్మించిన సుబ్బలక్ష్మమ్మ గారు చిన్న వయసులోనే సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆవిడ గురించి మనందరికీ తెలుసు, తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మరి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆమె చేసిన సేవలు అసలు వర్ణనాతీతమన్నమాట. భక్తి గీతాలకు ఆమె అందించిన స్వరము కోట్లాది మంది హృదయాలను తాకింది. వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, విష్ణు సహస్రనామాలు, భజ గోవిందం వంటి ఎన్నో ఎన్నో ఎన్నో వేలకు వేలు మించిన ఆధ్యాత్మిక గీతాలను ఆమె స్వరంతో ప్రతి ఉదయాన్ని మరింత పవిత్రంగా మార్చాయన్నమాట. ఆమె ప్రతిభకు గుర్తింపుగా కూడా 1998లో భారతరత్న అందుకున్నారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటిసారి అంటే తొలి ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయ సంగీత కళాకారిణిగా కూడా ఆమె చరిత్రను సృష్టించారట. మరి ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారు మనకు కేవలం ఒక గాయని మాత్రమే కాదు, సంగీతాన్ని భక్తిగా, భక్తిని ఒక మధురమైన అనుభూతిగా మార్చిన మహోన్నతమైన స్వరం ఆమెది. ఆ మహాగాయనికి యొక్క జయంతి సందర్భంగా ఆవిడను మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుందాము. ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారికి ఆవిడ యొక్క జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎఫ్ఎం రెయిన్బో తరపు నుంచి. మరి ఆవిడను గుర్తు చేసుకుంటూ రంగపుర విహార అంటూ ఒక గీతాన్నైతే విందాం.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగుల మాయం. మరి మనం ఉన్నాము మీ క్విడ్ లో. వెడ్నెస్డే అంటేనే మీ క్విడ్ కదా. లాస్ట్ వీక్ కూడా మనం బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాము. మరి ఈ రోజు అంటే మీ క్విడ్ లో మనము వీక్ స్టార్టింగ్ లో ప్లాన్స్ వేసుకుంటాం కదా, ఈ వీక్ అంతా ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని స్టార్ట్ చేసుకో ప్లాన్స్ ఏవేవో వేసుకుంటాం అన్నమాట. మరి ఆ వర్క్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకునే డే ఈ రోజు అన్నమాట. అంతేకాకుండా చాలా చాలా రోజులుగా పోస్ట్ పోన్ గా ఉన్న చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, వాటిని కూడా ఇవాళ ఫినిష్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ రాబోయే వీకెండ్ మనం చాలా చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటారు? మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఏవైతే చిన్న పనులు పెండింగ్ ఉన్నాయో, లేకపోతే ఈ వీక్ అంతా చెయ్యాలి అనుకున్న పనుల యొక్క స్టేటస్ని మనం ఒక్కసారి రీచెక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడి వరకు నేను చేయగలిగాను, ఇంకా ఎంత చేయాలి, ఈ 2 డేస్లో ఈ 2-3 డేస్లో ఈ వర్క్స్ అన్ని ఫినిష్ అవుతాయా, అవ్వకపోతే నేను వాటికి ఇంకా ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇలాంటివన్నీ క్రాస్ చేసుకునే డే ఈ వెడ్నెస్డే అనమాట. మీకు విడ్డే కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఒకవేళ వీక్లో అంటే మనం ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవి కనుక ఫినిష్ అవ్వకపోతే ఆలస్యం చేయకుండా ఈ రోజైతే ఫినిష్ చేసేసుకోండి. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్పి బాలు గారు చిత్రమ్మ పాడిన

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మన ఇంట్లో ఎవ్రీడే లెవ్వగానే మనకు వినిపించే మొట్టమొదటి మాటలు ఏంటి అంటే, లేవండ్రా స్కూల్కి టైం అవుతుంది, ఎందుకు ఇంత స్లోగా చేస్తున్నావు, నిన్న కూడా ఇలానే చేసావు, ఎవ్రీడే ఇలానే చేస్తావా. ఇవైతే ఎవ్రీ హౌస్లో ప్రతిరోజు రిపీట్ అయ్యే మాటలే అన్నమాట. లేదు అంటే

వీటి ప్లేస్లో గనక మనము కొన్ని వర్డ్స్ని మార్చినట్లయితే, గుడ్ మార్నింగ్ కిడ్స్ అని మార్చినట్లయితే గనక ఈరోజు నీడే, నీకు చాలా హ్యాపీగా ఉండాలి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నెమ్మదిగా చేసేసుకో, లేవు అనేసి ఇలా లేపామనుకోండి, వాటికి వీటికి మాటలు చిన్నవే కానీ వాటి యొక్క ఎఫెక్ట్ అనేది చాలా చాలా చాలా పెద్దగా ఉంటుందట. సో మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా పిల్లల విషయంలో మనం రోజు క్యాజువల్గా మాట్లాడే మాటలే వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, వాళ్ళ యొక్క భద్రతా భావాన్ని, లేకపోతే వాళ్ళ యొక్క కరేజ్ ధైర్యం పైన, వీటన్నింటిపైన ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు మనం పాజిటివ్ వేలోనే మాట్లాడాలి. సో వీటి గురించి అయితే ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనకు మెసేజెస్ అయితే వచ్చాయి. బీవీరావు గారు మార్నింగ్ మార్నింగే మెసేజ్ చేశారు, హ్యాపీ మార్నింగ్ స్వాతి శరత్ అని. మీకు కూడా వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్ అండి. అండ్ రాధా గారు కూడా మెసేజ్ చేశారు, గౌతమి గారు మెసేజ్ చేశారు, మమత గారు కూడా మెసేజ్ చేశారు, కీర్తన గారు కూడా మెసేజ్ చేశారు, నగేష్ కూడా మెసేజ్ చేశారు హ్యాపీ హ్యాపీ మార్నింగ్ అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి హ్యాపీ మార్నింగ్ చెప్పేస్తుంది మీ ఆజీ స్వాతి శరత్.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: FM Rainbow 101.9.

ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము పిల్లలతో ఎలా మాట్లాడాలి. ఈరోజు మన మార్నింగ్ టాక్లో మనం ఇంట్లో వాడే మనం మాట్లాడే మాటలు పిల్లలపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి. సో మన మాటల్లోని టోన్, రిపీటెడ్ కామెంట్స్, అప్రిసియేషన్, క్రిటిసిజము, ఇవన్నీ వాళ్లకు నెమ్మదిగా ఒక నేను ఎవరు అనే భావనను ఏర్పరచడంలో భాగమవుతాయట. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, నీకు మ్యాథ్ అస్సలు రాదు అని ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటే గనక ఒక టైంలో నాకు మ్యాథ్ రాదు అనే అనుకుంటాడనమాట. అలా కాకుండా ఈ ప్రాబ్లాన్ని కాస్త డిఫికల్ట్గా ఉంది, ఇంకోసారి ట్రై చేద్దామా అని అంటే, తప్పు అనేది ఫెయిల్యూర్ కాదు, ట్రై చేయడం అనేది కూడా ఒక భాగం అనే భావన వాళ్ళకి పెరుగుతుందనమాట. ఇక నువ్వు అనే కంటే ఇది నీ పని అని చెప్పడం, ఇది చాలా చిన్న చేంజే కానీ చాలా చాలా యూస్ఫుల్ అవుతుందనమాట. నువ్వు అనేది చాలా కేర్లెస్ వర్డ్ అనమాట వాళ్ళ దృష్టిలో, కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చెప్పేటప్పుడు, ఈసారి నీ బుక్స్ అన్నీ నువ్వు కరెక్ట్గా పెట్టుకో, అరేంజ్ చేసుకో, నెక్స్ట్ టైం మనం కలిసి అరేంజ్ చేద్దాము అంటే, ఆ పిల్లవాడికి ఏంటి అని అంటే పర్సనాలిటీని కాకుండా ఆ స్పెసిఫిక్ బిహేవియర్ని అడ్రస్ చేసినట్టు అవుతుందన్నమాట. అంతేకాకుండా నువ్వు చాలా చాలా చాలా లేజీగా ఉంటావు ఎప్పుడు అని అంటూ ఉంటాం కదా పిల్లల్ని, అలా కాకుండా ఈ పని మొదలు పెట్టడానికి నీకు ఇంకొంచెం మోటివేషన్ కావాలి అని అనిపిస్తుంది కదా అని వాళ్ళతో అనాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా చేయడానికి ఇష్టపడతారు. మరి ఇంకా మాట్లాడుకుందాము, సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

అప్రిషియేషన్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట పిల్లల విషయంలో. అంటే ఓన్లీ మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా వాళ్ళు చేసే చిన్న చిన్న పనులను కూడా మనం అప్రిషియేట్ చేసినట్లయితే వాళ్ళకి ఒకలాంటి కాన్ఫిడెంట్, ఒక మోటివేషన్ అనేది వస్తుందన్నమాట. నువ్వు ఈ పని ఈసారి చాలా బాగా చేసావు, నెక్స్ట్ టైం ఇంకా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పినట్లయితే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారట. మరి ఇది వాళ్ళకి ఫ్యూచర్లో చాలా చాలా యూజ్ అవుతుంది ఇలా అప్రిషియేట్ చేసినట్లయితే గనక. ఇక కంపారిజన్ గురించి చెప్ప

చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసు కదా, ఎందుకంటే మనం పెద్దవాళ్ళని ఇంకొకళ్ళతో, మన ఏజ్ వాళ్ళతో పోలిస్తేనే మనకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అలాంటిది పిల్లల విషయంలో ఇది చాలా చాలా చాలా నెగిటివ్ అనమాట. చూడు నీ ఫ్రెండ్ ఎలా చదువుతున్నాడో, మీ అక్క ఎంత బాగుందో, మీ అన్నయ్య ఎంత బాగున్నాడో, నువ్వెందుకు ఇలా ఉంటున్నావు అని అస్సలు కంపారిజన్ అనేది చేయొద్దన్నమాట. పేరెంట్స్ యొక్క ఇంటెన్షన్ అలా ఉండదు, వాళ్ళకి చెప్పడానికి ఎగ్జాంపుల్స్ చెప్తారు, బట్ పిల్లలకి కంపారిజన్ అనేది చాలా వరకు నచ్చదన్నమాట. కాబట్టి అలా చేయకుండా దాని బదులు నిన్నటితో కంపేర్ చేస్తే నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావు, ఈరోజు చాలా బెటర్ బిహేవియర్ ఉంది అని ఇలా కంపేర్ చేయొచ్చట. మరి ఇంకా మాట్లాడుకుందాము, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా. ఎస్పి బాలు గారు జానకమ్మ పాడిన అందాలలో జగతికి వీరుడు అతిలోక సుందరి మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సాంగ్ ని కంటిన్యూ చేద్దాం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. 22A ధరణి అక్రమాలపై విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. అలాగే భూముల రిజిస్ట్రేషన్లో ఎదురవుతున్న సమస్యలు, ఎల్నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలపై చర్చిస్తారు. విద్యుత్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశం నిర్వహిస్తారు. విద్యుత్ వినియోగం, ఉత్పత్తిపై అధికారులతో సమీక్షిస్తారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈరోజు ఢిల్లీ వెళతారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమై రాష్ట్రాభివృద్దిపై పలు కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై ఈరోజు హైకోర్టు తీర్పు వెలువరిస్తుంది. ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ల వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భూమిపై జీవకోటిని కాపాడడంలో ఓజోన్ పొర వహిస్తున్న కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజును ప్రత్యేకంగా కేటాయించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో 7 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మనం బయట ఎక్కడ చూసినా చాలా చాలా కలర్ఫుల్గా వినాయకుని యొక్క మండపాలు, లైట్స్, సౌండ్స్, సాంగ్స్ అన్నీ ఉన్నాయి కదా. మరి ఈ వినాయక చవితి ఫెస్టివల్ వస్తుంది అని అనగానే ఈసారి అయితే ఆల్మోస్ట్ ఒక 10 డేస్, 1 వీక్ బిఫోర్ నుంచే విగ్రహాలను తెచ్చి వాటి వాటి స్థానాల్లో ఉంచడానికి చాలా చాలా ప్రయత్నాలు అయితే చాలా మెంబర్స్ చేస్తున్నారు. ఎందుకంటే బయట అలా తిరుగుతూ ఉంటే బాగా కనిపించిందనమాట. అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి కదా. మరి ఈ వినాయక చవితికి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. మరి దాని గురించి అయితే మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు

చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.

101.9. ఎస్, మరి మన గణేశుడి యొక్క అంటే ఆగమనం అయిపోయింది కదా. ఎక్కడ చూసినా మనము విగ్రహాలు, మంటపాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే టైంలో ఎంత హ్యాపీగా ఉంటామో, పంపించే టైంలో కూడా అంటే నిమజ్జనం చేసే టైంలో కూడా మనం అంతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం, అంతకు మించి సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఆ సెలబ్రేషన్స్ టైంలో కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఈ జాగ్రత్తలు అనేది మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే, ఎప్పుడైతే మండపాన్ని మనం తయారు చేస్తామో అక్కడి నుంచి ఆ సేఫ్టీ అనేది స్టార్ట్ అయిపోవాలన్నమాట. మండపం ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ చాలా క్లీన్గా, నీట్గా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా మనము గల్లీలలో దారిలో పెడతాం కాబట్టి వేరే వాళ్ళకి, వెహికల్స్కి కానీ ఎవరికైనా సరే ప్యాసేజ్ని వదిలి దానికి తగ్గట్టుగానే మనం ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి అన్నమాట. ఎలక్ట్రికల్ వైర్ కానీ, లేకపోతే దానికి పెట్టడానికి యూజ్ చేసే పిన్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా చాలా ప్రాపర్గా పెట్టుకోవాలి. ముఖ్యంగా మనకిప్పుడు సీజన్ రైనీ సీజన్ కాబట్టి ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వీలైనంత వరకు వర్షం దృష్టిలో పెట్టుకొని మనం ప్రాపర్ మండపాన్ని ట్రై చేయాలన్నమాట. అంతేకాకుండా లైట్స్ పెడతాం, ఖచ్చితంగా లైట్స్ డెకరేషన్ అనేది ఉంటుంది. ఆ లైట్స్ డెకరేషన్ కూడా చాలా ప్రాపర్ సేఫ్టీగా, ఆ వైర్స్ ఎలా పడితే అలా ఉండకుండా, వాటికి కనెక్ట్ చేయడానికి ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చిన్న స్పార్కల్ వచ్చినా కూడా అది చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అలా ఉండకుండా దానికి తగ్గట్టుగా మనం ప్రికాషన్స్ తీసుకొని మనం అది రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి చేసుకోవాలన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం దేని గురించి అయితే, సూపర్ ట్రాక్ అయితే విందాం.

0: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: ఎస్, మరి వినాయకుడి మంటపాన్ని మనం పెట్టేటప్పుడు కానీ నిమజ్జనం టైంలో కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో విగ్రహాన్ని మనము తీసుకొని వచ్చేటప్పుడు లేదంటే తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ విగ్రహం చాలా సెక్యూర్డ్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఆ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ అన్నెసరీగా అందరి జనాలను ఉంచేసి చాలా హడావిడి చేసేయడము, విగ్రహం దగ్గరలో చిన్నపిల్లలను ఎక్కువ పెద్దవాళ్ళని ఉంచడం అలాంటివన్నీ చేయొద్దు. అండ్ మనం తీసుకెళ్లే విగ్రహము అండ్ మనం మాట్లాడుకునే వెహికల్ దాని యొక్క కెపాసిటీని బట్టి జనాలని అక్కడ ఉండేలా చూసుకోవాలన్నమాట. రూట్ అంతా ముందు

గానే క్లియర్ చేసుకోవాలి. అండ్ ట్రాఫిక్ రూల్స్ అయితే కంపల్సరీ కంపల్సరీ తప్పకుండా పాటించాలి, లేదంటే కనుక మీరే చాలా చాలా ఇబ్బందుల్లో పడిపోతారు. కాబట్టి మన హైదరాబాద్లో నిమజ్జన టైంలో ఎంత రష్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు. దానికి తగ్గట్టుగానే మనం ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ వెళ్ళినట్లయితే కనుక చాలా చాలా హ్యాపీగా వెళ్ళిపోతాము. ఇక ముఖ్యంగా పిల్లల విషయంలో మనం చాలా చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎస్, మరి వాకింగ్ అంటే మనము ముందు వెళ్తూ ఉంటాం కదా, వెహికల్స్తో పాటు వాక్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దగ్గరలో నడవకుండా ఉండడము, రన్నింగ్ చేయకుండా ఉండడము, ఎక్కడ అవసరమైతే అక్కడ వెహికల్ని ఆపేలా చూసుకోవడము, అదంతా చేసుకోవాలన్నమాట. ఇక సౌండ్ సిస్టమ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. సో దాని గురించి అయితే చాలా చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఉత్సవం అంటేనే సెలబ్రేషన్స్ హ్యాపీనెస్ ఉంటుంది, అది కామన్. కాకపోతే అది వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆ సౌండ్ లెవెల్స్ ఉంటాయి కదా, వాటి విషయంలో మాత్రం మనకు అంటే అధికారులు ఎంతలో పెట్టుకోమని చెప్పారో ఆ రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. చిన్నపిల్లలకు, హెల్త్ బాగాలేని వాళ్ళకి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నట్లయితే కనుక ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూట్ అవ్వకుండా, ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ అని తీసుకున్నట్లయితే హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎస్, ముఖ్యంగా చేయాల్సిందే నిమజ్జనం తరువాత రెస్పాన్సిబిలిటీ, దాని గురించి కూడా చెప్తాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: ఎస్, మరి ముఖ్యంగా ప్రికాషన్స్ తీసుకోవాల్సింది నిమజ్జనం తర్వాత అనమాట. నిమజ్జనం తర్వాత విగ్రహం వెళ్ళిపోయింది కదా, ఇంకా నా పని అయిపోయింది హా అమ్మయ్య అనుకోకుండా అక్కడ ఉండే, అంటే మండపం దగ్గర ఆబ్వియస్లీ మనకు ప్లాస్టిక్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్స్, డెకరేషన్ ఐటమ్స్, వైర్స్, ఫ్లెక్స్కి సంబంధించిన మెటీరియల్స్, ఇతర వేస్టేజ్ అవన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసుకెళ్ళి ప్రాపర్గా డిస్పోజ్ చేయాలన్నమాట. ఎందుకు అనంటే మనం ఉండే ప్లేస్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకుంటే మనల్ని చూసి పక్క వాళ్ళు కూడా నేర్చుకుంటారు. దాని తర్వాత ఎక్కువసేపు అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండకుండా ఎప్పటికప్పుడు అక్కడంతా క్లియర్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అంతేకాకుండా హెల్త్ ప్రికాషన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి నిమజ్జనం టైంలో. మన మొబైల్ ఫోన్స్ కూడా ఊరికే సెల్ఫీలు అది ఇది తీసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ప్రాపర్ టైమింగ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నప్పుడు ఫోన్స్లో వీడియోస్ తీసేటప్పుడు రోడ్ పైన దృష్టి ఉంచుకొని ఇవన్నీ ప్రాపర్గా చేస్తూ ఉండాలన్నమాట. వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్లయితే గనక మన నిమజ్జనం అనేది చాలా చాలా చాలా సూపర్గా జరిగిపోతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో త్వరగా మనం కూడా హడావిడి పడిపోకుండా, గాబరా పడిపోకుండా, పానిక్ అవ్వకుండా కాస్త కూల్గా ప్రాపర్గా సిచ్యువేషన్కి తగ్గట్టు రియాక్ట్ అయితే బాగుంటుందన్నమాట. సో వినాయకుడిని మనము ఎందుకు పూజిస్తాము? మన విఘ్నాలన్నీ తొలగిపోవడానికి. మరి అలాంటి టైంలో నిమజ్జనం రోజు మనమే కోరి కోరి విఘ్నాలను తెచ్చుకోవడం, ప్రాబ్లమ్స్ని తెచ్చుకోవడం సరైన పద్ధతి కాదు కదా, ఏమంటారు? మరి మన అంటే ఆ చేసే ప్రాసెస్లో ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్లో మనకక్కడ భక్తి భావం అనేది, ఆ సెలబ్రేషన్స్లో ఆ ప్రేమ అనేది కనిపించాలన్నమాట. కాబట్టి వినాయకుడిని ఎంత సంబరంగా తెస్తామో వేడుకోలు టైంలో కూడా అంతే ప్రాపర్ ప్లానింగ్తో మంచి, అంటే సేఫ్టీగా ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకొని పంపించినట్లయితే గనక బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. ఏమంటారు? మీరు కూడా సేఫ్టీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అండ్ అట్ ఏ టైం ఎంజాయ్ కూడా చేయండి. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మనకైతే వాట్సాప్ మెసేజెస్ వచ్చాయి. హాయ్ స్వాతి గారు, గుడ్ మార్నింగ్, సూపర్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు అని మెసేజ్ చేశారు, నేమ్ మెన్షన్ చేయలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నమస్తే మ్యామ్, గుడ్ మార్నింగ్, భక్తి గీతాలు చాలా బాగున్నాయి. అర్ణిక, డాక్టర్ శశికళ దాసరి, హైదరాబాద్.

మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్ మన బేబీరావు గారు కూడా మెసేజ్ చేశారు, నైస్ సాంగ్స్ ప్లేయింగ్ అని. థ్యాంక్ యూ సో మచ్. మరి మనము అంటే ఆ నిమజ్జనం టైంలో డీహైడ్రేట్ అవ్వకుండా తప్పనిసరిగా కూడా మనం మధ్య మధ్యలో వాటర్ తాగడము, వీలైతే ఎలక్ట్రోల్ వాటర్, కోకోనట్ వాటర్, ఏదైనా జ్యూస్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలన్నమాట. అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్లకు కూడా వీలైతే వాటన్నింటినీ పంచడానికి ట్రై చేయాలి. ఎస్, చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

FM Rainbow 101.9 తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ మరి స్టూడియో క్లాక్ లో సమయం 8:59 దాటి 10 సెకండ్లు అవుతుంది. 9 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం నేనైతే బోల్డన్ని కబుర్లు మీకు చెప్పేస్తాను. మనకు వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చాయి. మెరుగు మధు భువనగిరి నుంచి హ్యాపీ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. మీకు కూడా వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్ అండి. అండ్ నవత గారు కూడా మెసేజ్ చేశారు హ్యాపీ మార్నింగ్ అని, మీకు కూడా హ్యాపీ మార్నింగ్. సో అండ్ ఇంకా కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి, నేమ్ మెన్షన్ చేయలేదు. మీ అందరికీ కూడా మరొక్కసారి హ్యాపీ మార్నింగ్ చెప్పేస్తుంది మీ ఆచే స్వాతి శరద్. మరి గణేష్ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా అంటే ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరండి. కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగుల మాయా. మరి స్టూడియో క్లాక్ లో 9 o'clock క్రాస్ అయిపోయి 6 minutes అయిపోయింది అనమాట. 9 o'clock అయిపోయిందంటే చాలు, బయట మనకు ఆల్మోస్ట్ ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అనంటే ఆఫీసెస్ కి, కాలేజెస్ కి, స్కూల్స్ కి వెళ్ళడానికి ఇక టైం వచ్చేస్తుంది కాబట్టి. మరి అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి గణేష్ మండపాలు ఉన్నాయని చెప్పాను కదా, మరి ట్రాఫిక్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనంటే, వీలైనంత వరకు మెయిన్ రోడ్స్ని యూజ్ చేయడమే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు అనంటారా, యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, గణేష్ మంటపాలు ఏ గల్లీలో ఎక్కడ బ్లాక్ చేసి విగ్రహాలను పెట్టుంటారో మనం కొన్ని కొన్ని టైమ్స్ గెస్ కూడా చేయలేమన్నమాట. అలా ఉంటుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి ముందుగానే ప్రాపర్గా ప్లానింగ్ వేసుకొని మనము మన డెస్టినేషన్ రీచ్ అవుతే హ్యాపీగా ఉంటుంది. ఏమంటారు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్ళడం చాలా చాలా గుడ్ హ్యాబిట్. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగుల మయం. సూపర్ ట్రాక్ అయితే విందాం.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండిగా అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? అన్ని
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

ఎస్, మరి మన చుట్టూ ఒక కనిపించని రక్షణ కవచం ఉంటుందన్నమాట. అది మన కళ్ళకు కనిపించదు, చేతులతో కూడా తాకలేము, కానీ మనల్ని ప్రతిరోజు అది కాపాడుతూనే ఉంటుంది. ఎస్, అదే ఓజోన్ పొర. ఎందుకు దేని గురించి చెప్తున్నాను అంటే, వరల్డ్ ఓజోన్ డే ఈరోజు అనమాట. వరల్డ్ ఓజోన్ డే, మనందరికీ తెలుసు ఓజోన్ పొర అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేసి. సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన యూవీ రేస్ ఉంటాయి కదా, వాటిని మన పైన పడకుండా ఈ ఓజోన్ లేయర్ అనేది కాపాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ దీని గురించి అవగాహన మన ప్రజలకు, దీన్ని కాపాడుకునే బాధ్యత మనదే కాబట్టి, దీని గురించి అవగాహన కల్పించడానికి సెప్టెంబర్ 16న వరల్డ్ ఓజోన్ డే అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ని మనం జరుపుకుంటున్నాము. 1987 సంవత్సరము సెప్టెంబర్ 16న అంటే ఇదే రోజు మాంట్రల్ ప్రోటోకాల్పై సంతకం చేసిన రోజుని గుర్తు చేసుకుంటూ ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో

మరి ఈ ఓజోన్ పొరను రక్షించడము అని అంటే ఆకాశాన్ని కాపాడడం కాదు, మనల్ని అంటే మనుషుల్ని, నేచర్ని ఫ్యూచర్ తరాలకు మనము ఇచ్చే గొప్ప ఏమంటారు బహుమతి ఏంటి అని అంటే ఈ ఓజోన్ లేయర్ని కాపాడడం అనమాట. మరి ఓజోన్ హోల్ అని ఒకటి పదం వినిపిస్తూ ఉంటుంది కదా మనకు, ఎప్పుడు కూడా అది హోల్ పడుతూ ఉంది, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, బట్ ఈ సాంగ్ తర్వాత. ఎస్,

ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము వరల్డ్ ఓజోన్ డే గురించి. ఓజోన్ హోల్ అంటే చాలా మందికి అదేదో ఆకాశంలో నిజంగానే ఒక పెద్ద హోల్ పడిపోతుంది అన్న భయం వేస్తుంది అనమాట. కానీ అలా కాదు, కొన్ని ప్రాంతాల్లో ఓజోన్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువగా మారడాన్ని సాధారణంగా ఓజోన్ హోల్ అని అంటారట. మరి అంటార్కిటికా ప్రాంతంలో ఈ సీజన్ డిప్లెషన్ గురించి ఎక్కువగా అక్కడ మాట్లాడుతూ ఉంటారు. పాస్ట్లో అయితే సిఎఫ్సిఎస్ వంటి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఈ సమస్యకు చాలా చాలా మెయిన్ రీజన్గా ఉండేవట. మరి మోనోట్రల్ ప్రోటోకాల్ ఎందుకు అంత ముఖ్యమైనది అని అంటే, ఈ ఓజోన్ పొర అనేది, ఈ ఓజోన్ పొర క్షీణత అంటే అది నశించిపోతుంది అని చాలా ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక చర్యలు తీసుకుంటున్నాయన్నమాట. అదే 1987లో మోనోట్రల్ ప్రోటోకాల్గా ఏర్పడింది. అంటే ఆ ఓజోన్ లేయర్ని దెబ్బతీసే సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా, అంటే ఉత్పత్తిని కానీ వినియోగాన్ని కానీ నియంత్రించి వాటిని తగ్గించుకోవడము, దానికి తగ్గట్టుగా మనం ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవడము, వాటిపైన అవగాహన కల్పించడము, ఇవన్నీ చేయడానికే ఇది ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అంతేకాకుండా ఈ ఓజోన్ అంటే ఈ ప్రతి ఒక్క ఇయర్ ఒక్కొక్క థీమ్తో సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఈ 2026 ఇయర్లో ఏ థీమ్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అంటే మాట్లాడుకుందాం, బట్ ఈ సాంగ్ తర్వాత అయితే నేను చెప్పేస్తాను.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

ఎస్, మరి ఓ వరల్డ్ ఓజోన్ డే గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ 2026లో థీమ్ ఏంటి అంటే గ్లోబల్ యాక్షన్ ఫర్ ఏ కూలర్ ప్లానెట్ అనమాట. అంటే చల్లని ఆరోగ్యకరమైన భూమి కోసం ప్రపంచవ్యాప్తంగా కలిసి చర్యలను చేపట్టడం. 2026లో కార్గిల్ అమెండమెంట్కు 10 ఇయర్స్ పూర్తవుతుందంట. అయితే ఈ కార్గిల్ అమెండమెంట్ ద్వారా HFCS హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనే పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని దశల వారీగా తగ్గించడానికి మన ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. కాబట్టి ఇవి మనకు కూలింగ్ సిస్టంలో ఉపయోగించబడతాయి. అంటే ఈరోజు వరల్డ్ ఓజోన్ డే అనేది కేవలం ఓజోన్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే కాకుండా సురక్షితమైన కూలింగ్ టెక్నాలజీ, ఎనర్జీ ఎఫిషియన్సీ, క్లైమేట్ ప్రొటెక్షన్ వాటి అన్నింటి గురించి మనం గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట. సో మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే ఓజోన్ పొరను కాపాడటము అని అంటే అదేదో ప్రభుత్వం పని, లేకపోతే పరిశ్రమలు, ఇండస్ట్రీస్ వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు, నేను హ్యాపీగా ఉంటాను, నేను చేసే పనులు నేను చేసుకుంటాను అని కాకుండా మన ఇళ్లలో కూడా చిన్న చిన్న విషయాలపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మన వంతు సహాయం, అంటే మన వంతుగా మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. లైక్ రిఫ్రిజిరేటర్, ఏసీ లాంటి కూలింగ్ ఎక్విప్మెంట్స్ను ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడము, పాత కూలింగ్ ఎక్విప్మెంట్స్ ఏవైనా ఉంటే వాటిని ప్రాపర్ వేలో బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా డిస్పోజ్ చేయడము, ఎనర్జీ ఎఫిషియంట్ అప్లయన్సెస్ మనము తీసుకున్నప్పుడు చూసి తీసుకోవడము, అవసరం లేకుండా ఎలక్ట్రిసిటీని వాడుతూ ఉంటాం కదా, అలా యూజ్ చేయకుండా ఉండటము, ఈ ఎన్విరాన్మెంట్ గురించి మన పిల్లలకు, చుట్టుపక్కల ఉన్న వారికి కొంచెం, అంటే కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉన్నట్లయితే కూడా వాళ్ళకి తెలుస్తుందన్నమాట. సో చిన్న చిన్నగా ట్రై చేస్తేనే అది పెద్ద చేంజ్ అవుతుంది, మనందరికీ తెలుసు కదా. సో ఓజోన్ పొర మనకు కనిపించదు, అయినా అది మన లైఫ్లో చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. కాబట్టి ఈరోజు వరల్డ్ ఓజోన్ డే మనకు చెప్పే మెసేజ్ ఏంటి అని అంటే ప్రకృతిని కాపాడడం. అంటే మనం ప్రకృతిని డైరెక్ట్గా కాపాడడం కాదు, మనం ప్రకృతిని కాపాడినట్లయితే గనక భవిష్యత్తు మనల్ని కాపాడుతుందన్నమాట. కాబట్టి మనకు ఈ భూమి అనేది వారసత్వంగా వచ్చింది, దాన్ని మన తర్వాతి తరాలకు కూడా ఆరోగ్యంగా ఎంతో దాన్ని సురక్షితంగా అప్పగించాల్సిన బాధ్యత మనదే ఉంది. సో మనకు కళ్ళకు కనిపించని ఓజోన్ పొర మన జీవితాలను కాపాడే కనిపించని కవచం అని మనం పిల్లలకి కానీ అందరికీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. సో హ్యాపీ వరల్డ్ ఓజోన్ డే అన్నమాట. మన వంతు మనం సాయం చేయడంలో తప్పేమీ లేదు, పక్క వాళ్ళకు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్.

0: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ రికమెండింగ్ అ బుక్ టు యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ యూ సింప్లీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ రీడ్? వాట్ ఇఫ్ వీ టోల్డ్ యూ దట్ యూ కుడ్ నౌ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో ద జీవితం రంగులమయం. మన ఇంటిని ఎప్పటికప్పుడు కొత్తగా డెకరేటివ్ చేసుకోవాలి, ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా ఉండాలి అని

చాలా మందికి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంచుకోవాలి. ప్రతి ఒక్క కార్నర్ని, ప్రతి ఒక్క వాల్ని డిఫరెంట్గా డిజైన్ చేసుకోవాలి అని థాట్ ఉంటుందన్నమాట. సో దానికోసం మనకు చాలా రకాల ఐటమ్స్ కావాలి. సో అలాంటి ఐటమ్స్ కావాలి అంటే ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో సెప్టెంబర్ 18th to 20th వరకు డిజైన్ డెమోక్రసీ 2026 అంటూ జరగబోతుందన్నమాట. ఇది ఈ డిజైన్ ఇంటీరియర్స్, ఆర్కిటెక్చర్, ఫర్నిచర్, లైట్నింగ్, హోమ్ డెకార్, ఆర్ట్ వంటి అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళకి 200 స్టాల్స్ ఉన్నాయన్నమాట అక్కడ. సో డిజైన్స్, డెకరేషన్, బ్రాండ్స్, కలెక్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయంట. మీకు వీలైతే వెళ్ళి విజిట్ చేయొచ్చు. మన ఇంటిని మన సొంతంగా కూడా చేంజ్ చేసుకునే థాట్స్ కూడా రావచ్చు అనమాట అక్కడికి వెళ్తే. అండ్ ఇంకా ఇలాంటి విషయాలు అంటే ఎక్కడెక్కడ ఏం జరగబోతుందో నేనైతే కొన్ని కొన్ని విషయాలు చెప్పేస్తాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ్యా.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మయం. స్టూడియో క్లాక్ లో టైం 9 అవర్స్ క్రాస్ అయిపోయి 47 మినిట్స్ కూడా అయిపోతూ ఉంది. మరి మన హైదరాబాద్ లో జరిగే ఈవెంట్స్ గురించి నేనైతే చెప్పేస్తాను. అండ్ ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC 2026 హైటెక్స్ అఫీషియల్ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే September 26 and 27 డేట్స్ లో ఉందంట. అంటే ముందు మీరు డేట్ బ్లాక్ చేసుకోవడానికి చెప్పేస్తున్నాను అనమాట. అంతేకాక ఇంకా ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయనంటే, ఎనర్జీ ఎఫిషియన్సీ సుమిత్ 2026 ఈ సెప్టెంబర్, అంటే ఈ రోజు రేపు ఎల్లుండి అనమాట, 16th, 17th and 18th వరకు మన హైదరాబాద్ లో CII ఎనర్జీ ఎఫిషియన్సీ సుమిత్ 2026 జరుగుతోంది. సో ఎనర్జీ ఎఫిషియన్సీ, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఎనర్జీ, ఇండస్ట్రీలో ఎనర్జీ సేవింగ్ అప్రోచెస్ వంటి అంశాలపైన చర్చించే కార్యక్రమం ఇదే అనమాట. ఎవరైనా మీరు దానికి రిలేటెడ్గా ఉంటే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. సో మంచి మంచి ఈవెంట్స్ మనకు వీక్ మిడ్లో ఉన్నాం కాబట్టి వీకెండ్

ఇంకా 2 డేస్ ఉంది. సో వీకెండ్ కి కూడా మనకు చాలా చాలా ఈవెంట్స్ మన హైదరాబాద్ లో జరగబోతున్నాయి, కాబట్టి వీలైతే మీరు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత ఇదే సాంగ్ ని కంటిన్యూ చేసేద్దాం.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

ఎస్, మరి స్టూడియో క్లాక్ లో టైం 9 అవర్స్ క్రాస్ అయిపోయి, 54 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి, 50 సెకండ్స్ అవుతుంది. మరి నేనైతే బై బై చెప్పేసి టైం వచ్చేసింది. నెక్స్ట్ ఆజే కూడా రెడీగా ఉన్నారు, ఫుల్ జోస్ తో, ఫుల్ సాంగ్స్, ఫుల్ ముచ్చట్లు మాటలతో అయితే రెడీగా ఉన్నారు. మరి మీరు కూడా రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇవాళ షోకి బై బై చెప్పేస్తున్నాను. అంతవరకు మీరు చేయాల్సిందల్లా మీకు గుర్తుంది అనుకుంటాను. అందులోనూ మనకు వినాయకుడి విగ్రహాలు అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా మీరు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవడము, లేకపోతే రూట్స్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవడము, ఇవన్నీ చేసుకొని ఎప్పుడు హ్యాపీగా, ఎనర్జెటిక్గా, పాజిటివ్గా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్ చెప్పేస్తుంది మీ ఆజీ స్వాతి శరత్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. 10 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A పై స్వల్పకాలిక చర్చ కొనసాగుతుంది. అలాగే ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కూడా సభ్యులు చర్చించనున్నారు. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తుల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఈ పథకం కింద రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 1000 చొప్పున మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100% సబ్సిడీపై అందించనున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవర్చనకర్త పండిత్ ప్రదీప్ మిశ్రాజీ నిర్వహించిన పవిత్ర శ్రీ శివ మహాపురాణ కథా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాయ్బరేలీ ఎయిమ్స్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నవంబర్ 19 నుంచి రాజీవ్ యువ వికాస పథకం కింద లబ్దిదారులకు స్వయం ఉపాధి కోసం 100,000 రూపాయల వరకు రూ

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చితి వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

నమస్తే హైదరాబాద్ అండ్ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఎవ్రీ వన్ ట్యూన్ ఇన్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మే హూ ఆప్కి దోస్త్ ఆప్కి ఆర్జే దివ్య ఆర్ అగ్లే కుచ్ ఘంటో కే లియే ఆప్కి రేడియో ఫ్యామిలీ కా ఏక్ ఛోటా హిస్సా బనూంగి. సో వెదర్ యూ ఆర్ లిసనింగ్ టు అస్ వైల్ గెటింగ్ రెడీ ఫర్ వర్క్, డ్రైవింగ్ త్రూ హైదరాబాద్ ట్రాఫిక్, హ్యావింగ్ యువర్ మార్నింగ్ చాయ్, సిట్టింగ్ ఇన్ ఆఫీస్, ఫినిషింగ్ యువర్ హౌస్ హోల్డ్ కోర్స్, వేర్ ఎవర్ యు ఆర్ రెయిన్బో ఇస్ రైట్ దేర్ విత్ యూ. నమస్తే, హలో, అదాబ్. ఆర్ జైసే హమ్ కహతే హై రెయిన్బో కే సాథ్ లైఫ్ రంగీన్, రెయిన్బో తో జీవితం రంగులమయం. ఆజ్ కా దిన్ భీ కుచ్ ఖాస్ హై. ఇట్ ఇస్ 16th September అండ్ టుడే వి అబ్జర్వ్ వరల్డ్ ఓజోన్ డే, ఆఫిషియలీ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్. అబ్ ఓజోన్ లేయర్ సుంతే ఈ స్కూల్ సైన్స్ క్లాస్ యాద్ ఆ గయి నా? ఎర్త్ కో ప్రొటెక్ట్ కర్తా హై, యూవీ రేస్ కో రోక్తా హై, బిల్కుల్. లేకిన్ ఆజ్ హమ్ ఇస్కో టెక్స్ట్ బుక్ కే తరహ నహీ పడేంగే. హమ్ బాత్ కరేంగే కి ఓజోన్ లేయర్ యాక్చువల్లీ హమారి డైలీ లైఫ్ కే కేసే కనెక్టెడ్ హై, బికాస్ సమ్ టైమ్స్ ద థింగ్స్ ప్రొటెక్టింగ్ ఆర్ ప్లానెట్ ఆర్ థింగ్స్ వీ డోంట్ ఈవెన్ సీ, బికాస్ దోస్ థింగ్స్ ఆర్ ద అల్టిమేట్ ప్రొటెక్షన్ ఫార్ అస్. జసే హవా, వీ డోంట్ సీ ఇట్ బట్ వీ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఆర్ ఓజోన్ లేయర్ భీ కుచ్ ఎసే హీ హై. ఇట్ ఇస్ ఇన్విజిబుల్ బట్ ఇన్క్రెడిబలీ ఇంపార్టెంట్. తో ఆజ్ కే దిన్ లెట్స్ టేక్ అ మూమెంట్ టు అప్రిషియేట్ దట్ ఇన్విజిబుల్ షీల్డ్ అరౌండ్ ఆర్ ప్లానెట్. ఆర్ సాథ్ మే మ్యూజిక్ తో బంతా హీ హై. సో లెట్స్ బిగిన్ దిస్ బ్యూటిఫుల్ వెడ్నెస్డే మార్నింగ్ విత్ సమ్ మ్యూజిక్. స్టే ట్యూన్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బో కే సాథ్ లైఫ్ రంగీన్.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యూర్ ట్యూన్ ఇన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో కే సాథ్, లైఫ్ రంగీన్ హే, అండ్ హోప్ యూ ఎంజాయ్డ్ ఆల్ ద సాంగ్స్ ప్లేడ్ బై మీ. అండ్ ఆఫ్ కోర్స్ ఆజ్ ఓజోన్ డే, ఆర్ ఆప్కే సామ్నే ఏక్ ఔర్ ఇంట్రెస్ట్.

it's, very much different. And, it's a part of dynamic chemical process happening in our atmosphere. And scientists have been closely monitoring it for decades. And इसमें खुशखबरी ये है कि द स्टोरी ऑफ द ओजोन लेयर इज ऑल्सो कंसिडर वन ऑफ द एग्जाम्पल वेयर इंटरनेशनल कोऑपरेशन मेड अ रियल डिफरेंस. कंट्रीज केम टुगेदर, साइंटिस्ट वर्क टुगेदर, पॉलिसीज चेंज्ड एंड द वर्ल्ड टुक एक्शन. मतलब जब दुनिया मिलकर काम करे तो इम्पॉसिबल लगने वाली प्रॉब्लम्स भी सॉल्व हो सकती है. क्या ब्यूटिफुल थॉट है ना. మనం కలిసి పనిచేస్తే మార్పు తప్పకుండా వస్తుంది. ఆర్ షాయర్ ఎన్విరాన్మెంట్ కే లియే యే సబ్సే ఇంపార్టెంట్ మెసేజ్ హే. వీ డోంట్ నీడ్ టు బీ పర్ఫెక్ట్, వీ జస్ట్ నీడ్ టు బీ కాన్షియస్. అండ్ విత్ దాట్ హియర్ కమ్స్ మైకల్ జాక్సన్స్ ఎర్త్ సాంగ్.

0: Welcome back, listeners. Hope you enjoyed the song. That was Michael Jackson's Earth Song. And with that, here are a few promos lined up. Stay tuned at FM Rainbow 101.9.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
3: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్.
2: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
3: ఆన్ జష్న్ ఏ హైదరాబాద్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ FM రెయిన్బో 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.
5: Hello dear listeners, mana life lo ekko care chese valatone manaki ekko misunderstandings kuda jarugutayi. Avuna, mana mana angle nunchi chustam, vaalu vaala angle nunchi chustaru. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
0: అండ్ వి ఆర్ బ్యాక్, రెయిన్బో FM 101.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పలువురు సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిస్తున్నారు. ఈరోజు రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22పై ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కూడా సభలో చర్చ జరగనుంది. ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన 25వ సిఐఐ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యుత్ ఉత్పత్తితో పాటు పొదుపుపైన దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. చేయూత నూతన పింఛన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. వరుసగా 3 రోజులు సెలవు రావడంతో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగియగా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. తెలంగాణ రాష్ట సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల ఎఫ్ఐఆర్ రికార్డుల డేటాను అందించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, డీజీపీ సివి ఆనంద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యమం సమయంలో నమోదైన ఎఫ్ఐఆర్లు, అరెస్టులు, జైలు శిక్షలకు సంబంధించిన అధికారిక రికార్డులను కమిటీకి అందజేయాలని కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీకి, నేతలకు అవినీతికి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనుక ఎంతో అవినీతి దాగి ఉందన్నారు. షూటింగ్ క్రీడల్లో తెలంగాణ పోలీసు సిబ్బంది సత్తా చాటారు. రాష్ట సౌత్ జోన్ స్థాయి పోటీల్లో కలిపి 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం 15 పతకాలు సాధించారు. విజేతలను డీజీపీ సివి ఆనంద్ అభినందించారు. రాబోయే జాతీయ అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని డీజీపీ ఆకాంక్షించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X handle @ AIR News _

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, ఆప్ సున్ రే నమస్తే హలో అదాప్ విత్ ఆర్జే దివ్య ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బో కే సాత్ లైఫ్ రంగీన్ హై. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఆర్ సిటీ హైదరాబాద్, ఎ సిటీ వేర్ యూ కెన్ స్టార్ట్ యువర్ మార్నింగ్ విత్ ఇడ్లీ, దోస, హావ్ బిర్యానీ ఫర్ లంచ్ అండ్ హమ్ సమ్ హౌ స్టిల్ డిస్కస్ చాయ్ సమోసా ఇన్ ద ఈవినింగ్. హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిథమ్, ట్రాఫిక్ కా అప్నా రిథమ్, చార్మినార్ కా అప్నా చామ్, ట్యాంక్ బర్డ్ కి అప్నా హవా, ఓల్డ్ సిటీ కి అప్నీ కహానీ ఆర్ హైటెక్ సిటీ కి అప్నీ స్పీడ్. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ ఆఫ్ దిస్ దేర్స్ ఆల్వేస్ అ లిటిల్ హైదరాబాద్ ఇన్ ఆర్ కాన్వర్సేషన్స్. కహా హూ, కేసే హూ, బస్ ఆ రా హూ, కహా తక్ ఆయే ఆర్ బస్ 5 మినిట్స్. టెక్నికలీ and scientifically those 5 minutes means anywhere between 5 to 45 minutes. Idi mana Hyderabad. Stay tuned, here comes one more beautiful song.

Welcome back, listeners. Hope you enjoyed that song. That's from the film Akasamanta. You know, it's a beautiful film depicting a father and daughter's bond. You know, ఒక కూతురి జీవితంలో మొదటి హీరో నాని. ఆమె చిన్ననాటి మొదటి అడుగు నుండి లోకంలో ఒంటరిగా అడుగు పెట్టే వరకు నాన్న ఒక కొండంత అండ. ప్రేమను పైకి చెప్పకపోయినా తాను క్షేమంగా ఇంటి వచ్చేదాకా

నిద్రపోకుండా ఎదురు చూసే కళ్ళల్లో ఆ ప్రేమ కనిపిస్తుంది. కూతురు ఎంత ఎదిగినా, ఎంత దూరం వెళ్ళినా నాన్నకి తను ఎప్పటికీ ఆ చిన్న పాపయ్య. అలాగే ఆ కూతురికి ఈ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన చోట నాన్నే. అలానే ఇది ఎంతో మంచి సాంగ్ కాబట్టి స్టే ట్యూన్డ్. ఇంకా మరి ఎన్నో సాంగ్స్ వింటూ యూ కెన్ ఎంజాయ్.

0: Welcome back, listeners. आप सुन रहे हैं FM Rainbow 101.9 with RJ Divya on Namaste, Hello, Adab. और अभी अभी आप जो सॉन्ग सुना है वो है फ्रॉम द फिल्म रेज जालिमा, सॉन्ग बाय हर्षदीप कौर और अरिजीत सिंह. एंड विद दैट, यू नो, कभी आपने सोचा एक छोटा सा सिक्का कैसे बनता है? यू नो, जो कॉइन हम रोज पॉकेट में कैरी करते हैं, है वो एक्चुअली कैसे बनता है? रुपी 1, 2, 5 या 10 का सिक्का छोटा ज़रूर है, बट इसके पीछे एक प्रॉपर मैन्युफैक्चरिंग प्रोसेस होता है. और उसके बारे में जानकारी जाने से पहले कुछ और प्रोमोस है, सो स्टे ट्यून्ड.
1: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీప్లేస్ పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: Hello listeners, are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
0: So, welcome back listeners. Abhi hum jo discuss kar rahe hain kaise coins bante hain. You know, sabse pehle baat kar rahe hain coins banta kaun hai. India mein coins ki production ki responsibility government of India ke paas hoti hai aur कॉइन्स को मिंट करने का काम इंडिया गवर्नमेंट मिंट्स करती हैं. ये मिंट्स सिक्योरिटी प्रिंटिंग एंड मिंटिंग कॉरपोरेशन ऑफ इंडिया लिमिटेड यानी SPMCIL के अंडर आती हैं. इंडिया में गवर्नमेंट के मिंट्स मुंबई, हैदराबाद, कोलकाता और नोएडा में हैं. अब इंटरेस्टिंग पार्ट, कॉइन मैन्युफैक्चर कैसे होता है. सबसे पहले डिसाइड होता है कि कॉइन का डिज़ाइन कैसे होगा, उसका साइज, वेट और मेटल कंपोजिशन क्या होगा. उसके बाद रिक्वायर्ड मेटल को प्रोसेस करके लार्ज शीट्स या स्ट्रिप्स के फॉर्म में प्रिपेयर किया जाता है. फिर आती है एक इंटरेस्टिंग मशीन प्रोसेस, ब्लैंकिंग. और इसके बारे में जानने से पहले एक और गाना आपके लिए है, सो स्टे ट्यून्ड.

0: that many other coins have been replaced, and still I have seen many people preserving those coins. You know, coin collection ek achcha sa habit ban gaya ab. And even that is also good. That is also a really nice hobby to see. I've seen many people in my circle doing that. And with that, 11 se 12 bajkar hamara safar bhi almost complete ban raha hai. You know, the time at our studio is 11:55 exactly. Aur mujhe umeed hai ki aapke morning mein thoda music, thoda laughter aur thoda jankari bhi mil chuki hogi. And don't go anywhere because we are moving into our third hour. More music, more conversations, more interesting little stories, and of course, Rainbow FM 101.9 ke saath ek rangin afternoon. And near up, there are few promos. Stay tuned.
1: Jagte raho,
2: sirf jagte nahi, sajag raho.
1: Sirf raaton mein nahi, zindagi ke har mod par sajag rehna hai.
2: अफवाहों से,
1: धोखाधड़ी से,
2: जागरूक होना है अपने अधिकारों के प्रति,
1: अपने जिम्मेदारियों के प्रति.
2: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से.
1: सजग भारत,
2: जागरूक भारत,
1: सशक्त भारत.
2: सुनिए सजग भारत
1: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर. सजग भारत,
2: जागरूक बनिए,
1: सजग रहिए.
3: కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
6: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ
0: Within few minutes, you're going to listen news in Hindi followed by news in English. Stay tuned, and with that, here comes a beautiful song.
9: All you cool people, you better leave now because it's about to happen.

Haryana, Chandigarh and Delhi today. And that is the end of this news bulletin. రాష్ట్రంలో ఓటర్ జాబితా

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, హోప్ యూ ఎంజాయ్డ్ నిక్ జోనస్ సాంగ్స్. అండ్ ఆఫ్ కోర్స్ నిక్ జోనస్ ఇస్ సో, యునో, ఇట్స్ సో గుడ్ టు టాక్ అబౌట్ నిక్ జోనస్ టూ అండ్ దేర్ ఆన్ స్క్రీన్ పేర్ అండ్ ఆఫ్ స్క్రీన్ పేర్ ఆఫ్ ప్రియాంక చోప్రా. నిక్ జోనస్ ఇస్ సో క్యూట్ అండ్ మేబీ ఐ హ్యావ్ సీన్ దట్ వన్ రీల్ మేడ్ మీ వండర్ హూ ఇస్ దిస్ పర్సన్ ఇన్ దట్ ఇంటర్వ్యూ వేర్ ప్రియాంక చోప్రా అండ్ నిక్ జోనస్ మేడ్ బీ సిట్టింగ్ టుగెదర్ అండ్ దే వర్ గెటింగ్ ఇంటర్వ్యూడ్ అండ్ సడన్లీ హీ పుల్స్ అప్ ప్రియాంక చోప్రా టువర్డ్స్ హిమ్ అండ్ దట్ లుక్స్ సో గుడ్ అండ్ సో గుడ్. యు నో ఈవెన్ ప్రియాంక చోప్రా ఫీల్స్ షై అబౌట్ ఇట్. దట్ వాస్ రియలీ నైస్.

Welcome back, listeners. Hope you enjoyed that song. That was Galway Girl by Ed Sheeran, and it's one of my favorite songs. It's so beautiful. And with that, you know, I have a small imagination game. If you could go back to any one day of your life, which would you choose? School days, college, your first job, a family celebration, a trip, a day with someone special? कौन सा दिन दोबारा जीना चाहोगे? मे बी इट्स नॉट इवन अबाउट चेंजिंग एनीथिंग ऑन दैट डे. మళ్ళీ ఆ రోజుని ఒక్కసారి జీవించాలి అనిపించే ఒక చిన్న మూమెంట్ అయి ఉండొచ్చు. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ మెమరీస్. వీ కాంట్ ఫిజికలీ గో బ్యాక్, బట్ సమ్టైమ్స్ వన్ ఫోటోగ్రాఫ్, వన్ స్మెల్, వన్ సాంగ్, వన్ ప్లేస్ కెన్ టేక్ అస్ రైట్ బ్యాక్. అండ్ మేబీ దాట్స్ వై వీ కలెక్ట్ మెమరీస్, బికాస్ సమ్ డే దే బికమ్ ఆర్ ఫేవరెట్ స్టోరీస్. అండ్ విత్ దాట్ హియర్ కమ్స్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. స్టే ట్యూన్డ్.

0: Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with RJ Divya. Namaste, hello, adab. And that was Jason Derulo's Savage Love. And here are a few promos lined up. Stay tuned.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి. ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో

0: ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్న్ ఏ హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్న్ ఏ హైదరాబాద్.
3: वेलकम बैक लिसनर्स, आप सुन रहे हैं FM रेनबो 101.9, रेनबो के साथ लाइफ रंगीन है. तो मुझे अभी अश्विन फ्रॉम कोटी कुशाल मार्केट ने एक मैसेज भेजा, यू नो, जिंदगी के बारे में. कम वक्त का सफ़र है, इसे उन्हीं लोगों के साथ जिए जो मुस्कान भी दें और अहमियत भी. दैट वॉज अ ब्यूटिफुल कोट, अश्विन. And with that, here comes another beautiful song. Stay tuned.

0: Welcome back, listeners. Hope you enjoyed Justin Bieber's track that was Boyfriend and Love Song. Yeah, who won't like Justin Bieber? You know, he's the crush for every girl, starting from baby, and of course, even now he continues to. So, that was a beautiful song, and with that, here are a few promos lined up. Stay tuned.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
2: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
3: జష్న్ హైదరాబాద్, జష్న్ హైదరాబాద్.
4: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: And of course, listeners, you're listening to FM Rainbow 101.9 with me, RJ Divya, on Namaste, Hello, Adab. And of course, this time at our studio is 12:50. And before we continue for our next segment, let's make it a bit energetic the last hour. So here comes another beautiful track. Stay tuned.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యు ఆర్ లిసనింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జ దివ్య ఆన్ హలో రెయిన్బో. అండ్ టుడేస్ క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ దాట్ వన్ యూజ్లెస్ హాబీ ఆర్ థింగ్ దట్ కుడ్ బి యాక్చువల్లీ యూస్ఫుల్? సో హియర్ విత్ అస్ దర్ ఇస్ వన్ కాలర్. హలో రెయిన్బో, హలో రెయిన్బో. ఓకే, మేబీ ద లైన్ గాట్ కట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే వన్ సాంగ్, సో స్టే ట్యూన్డ్.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, ఆప్ సున్ రే ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్ జదవ్య. అండ్ టుడేస్ క్వశ్చన్ ఇస్, వాట్ ఇస్ దాట్ యూస్లెస్ హాబీ విచ్ కుడ్ యాక్చువల్లీ బి యూస్ఫుల్? సో హియర్ ఇస్ విత్ వన్ కాలర్. హలో రెయిన్బో.
1: హలో అమ్మా దివ్య.
0: యా, సో మీరు క్వశ్చన్ విన్నారు కదండి.
1: ఇదేమ్మా, ఇదే కదమ్మా, పిల్లలకు ఎట్లా మెమరీ ఎట్లా వస్తుంది, ఎట్లా దాని వల్ల ఉపయోగం ఏమి
0: ఆహా, కాదండి, క్వశ్చన్ వచ్చేసి ఏదైనా ఒక ఉపయోగం లేని హాబీ అంటే ఏదైనా పాటలు పాడటం కానీ డ్రాయింగ్స్ వేయటం కానీ, కానీ అది మనం ఉపయోగం లేని అనుకుంటాం కానీ నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దానివల్ల మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది అలా. సో
1: నాకైతే నాకైతేమ్మా ఆధ్యాత్మిక పాటలు పాడుకుంటా ఉంటా అనమాట. ఎప్పుడు కూడా రేడియోలో కూడా అప్పుడప్పుడు పాడుతూ వచ్చినాను. నిన్న ఇప్పుడు వినాయకుడు ఉన్నాయి, వినాయకుని పాద్యాలు పాటలు ఇవన్నీ పాడుకుంటుంటూ కూడా ఇవి కూడా మనం మెమరీలో కొంచెం ఏమవుతుందంటే కొంచెం మైండ్ పీస్ఫుల్ గా తయారవుతుంది అనమాట. ఆధ్యాత్మిక భావనలో పెట్టుకుని మా ఏజ్డ్ పర్సన్స్ కదా మేము, కాబట్టి మేము ఆధ్యాత్మిక భావనతో ఉండి పాటలు, చిన్న చిన్న పాటలు, పెద్ద పెద్ద మాటలు, మీ అందరితో మాట్లాడము ఇటువంటి చేసుకుంటా ఉంటే కూడా మాకు మెమరీ పవర్ పెరుగుతుంది అనమాట. అది చెప్పారు పద్యం వినాయకుంది, తొండము నేకదంతమును తోరపు బొజ్జయువ మహస్తమున్ మెండుగమ్రో యుగజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యల కెల్లనొడ్డయ్యుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిప నీకు మృక్యదన్ అని అని చెప్తా సంవత్సరమ్మా పద్యాలు గాని పాటలు గాని.
0: థ్యాంక్ యూ అండి, చాలా మంచి పద్యం చెప్పి మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ అ లాట్. ఓకే, సో దాట్ వాజ్ శ్రీనివాస్ అండ్ హీ వాజ్ సేయింగ్ దాట్ ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ వీ యునో హీ లవ్స్ ఎంజాయింగ్ బై సింగింగ్ సమ్ బ్యూటిఫుల్ డివోషనల్ సాంగ్స్ టు హిమ్సెల్ఫ్ సో దట్ ఇట్ కుడ్ ఎన్లైట్ హిస్ మూడ్. సో హియర్ ఇస్ అ స్మాల్ రిక్వెస్ట్ బై గౌతమ్ ఫ్రమ్ హిమాయత్ నగర్ రిక్వెస్టింగ్ ఫర్ ఏ హెరతే ఫ్రమ్ గురు. సో హియర్ కమ్స్, స్టే ట్యూన్డ్.

0: Healer online with us. Hello, Rainbow.
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. శుభ మధ్యాహ్నం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో క్వశ్చన్ ని విన్నారు కదా.
1: విన్నానమ్మా, కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా. టాపిక్ చాలా బాగుంది. అయితే ఒకప్పుడు నేను దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా నేను ఓన్లీ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేసేదన్నమాట. ఎప్పుడైతే 2016 లో మోడీ ఎప్పుడైతే మన యోగా క్లాసు తీసుకున్నాడో, యోగా చెప్పాడో, అప్పటి నుంచి కంపల్సరీ యోగా చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఇండ్లలో యోగా అయిపోయింది. అది ఈయన ఒకప్పుడు అది అంత పనికిరాదు అనుకున్నా కానీ ఇప్పుడు చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఆ చేతుల్లో బీపీ షుగర్ అన్ని కంట్రోల్ ఉంటాయన్నమాట. ఒకప్పుడు అనుకున్నారు యోగా పెద్ద పట్టించుకోలేదన్నమాట. 2016 లో ఎప్పుడైతే మోడీ చెప్పాడో 150-160 దేశాల్లో కూడా చేస్తున్నారు యోగా ఇప్పుడు అన్నమాట.
0: అవునండి.
1: ధన్యవాదాలమ్మా. కే రమేష్ ఉస్మాన్.
0: థ్యాంక్ యూ అండి. సో రమేష్ గారు మనతో ఏమన్నారంటే యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకప్పుడు దీన్ని అసలు ఎవరు కన్సిడర్ కూడా చేయలేదు. కానీ మోడీ గారు వచ్చినాక ఎప్పుడైతే 2016లో యోగా గురించి ఆయన ఇంపార్టెన్స్ చెప్పి, అండ్ ఎవ్రీ ఇయర్ జూలై 21 వీ సెలబ్రేట్ ఇంటర్నేషనల్ యోగా డే. సో దాట్ ఈస్ అ రియలీ గుడ్ థింగ్ అండి. స్టే ట్యూన్డ్, విల్ బి కలెక్టింగ్ విత్ ఫ్యూ మోర్ కాలర్స్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: హలో రెయిన్బో.
3: హలో.
0: యా, ఆపని క్వశ్చన్ సునాయి హోగా నా?
3: జీ జీ జీ.
0: యా, తో షేర్ కీజియే ఆప్కే ఎక్స్పీరియన్స్. పహలే ఆప్కే బార్ ఇంట్రోడ్యూస్ కీజియే ఆప్కే బారే మే.
3: జీ, ఆన్లైన్ మే ఆ గయే మేడం.
0: హా హమ్ హా, ఆన్ ఎయిర్ పే.
3: జీ, పహలే రావణయ్య భయ్యకు నమస్కార్ కర్ రూ మేడం. మేరా నామ్ పోలిసిటీ మెహర్ బాబా జూబ్లీ సే బాత్ కర్ రూ మేడం. అయితే మేడం, ట్రాఫిక్ తరఫ్ సే మేడం, మే పహలే డ్రామా యాక్టర్ మేడం. పహలే కితాబే పడితే రాత డ్రామా యాక్టింగ్ మే యాక్టింగ్ కతే రాత ఏ పూర చలా గయే మేడం. మిట్టి మే మిల్ గయే పూర డ్రామా యాక్టింగ్, డ్రామా హరికథ బరకథ కుచ్ భీ నయే మేడం. అభి అభి ఆజకల్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ మే మేడం. కితాబ్ కోన్ సా కితాబ్ పడా, కోన్ సా స్టోరీ పడా, ఆపు కోన్ సా పసంద్ హై బోల్ కే ట్రాఫిక్ దే రే మేడం. ఇసిలియే పర్సూ గాంవ్ సే మేడం. పహలే మే బొమ్మర్ ఇల్లు చందమామా కితాబ్ పూర జమా కర్కే రఖ్ దియే మేడం. బుక్ లాగే కితాబ్ పూరా లాకే మేడం. పూరా నై తోడ తోడ లాకే మేడం. రాత్రి మే ఖాళీ టైం 10 బజే టైం మే పట్టే మేడం. మే పడాయి కట్టే మేడం. సుబేసే శామ్ తకు ఏ ఎఫ్ఎం రెయిన్బో సింతే మేడం. రాత్రి 9 బజే బాద్ మే తోడ కితాబ్ పట్టే మేడం. ఏ కితాబ్ మే తోడ స్టోరీ బతాతు మేడం. బతావు మేడం.
0: జీ, ఉతనా టైం నహీ హై క్యూంకి
3: కాఫీ నహీ మేడం. దస్ ఇస్ దట్ సెకండ్ టైం టైం దే తో తర మే కితాబ్ పడాయి నా, పడాయి కర్ రహే నా. డైలీ మే కితాబ్ పడాయి తో క్యా ఫాయదా హై మేడం. నహీ బోలే తో.
0: హా హా, జీ బోలియే
3: తో. తోడ ఎక్ మినిట్ మే బోల్ దేతు మేడం. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో సీతారామపురం, ఆ ఊరు పేరు సీతారామపురం. ఆ ఊర్లో ఒక సీతయ్య అనే వ్యక్తి ఉండేవాడు మేడం. అతను పాగలు పాగలు అవులా మేడం. అంటే అతనికి ఏమి తెలియదు మేడం. ఏం పని పాటు చేయకుండా ఇంటికాడే ఉంటాడు మేడం. అయితే ఒక డ్రామాలోను భూతం పూర్తిగా రోల్ ఓనా మేడం. అంటే దెయ్యం పాత్రకే అవసరం వచ్చి ఆయన్ని తీసుకెళ్లారు మేడం. సీతయ్యని సీతని తీసుకెళ్తే డ్రామా అయిపోయితే చాలా బాగా యాడ్ చేసామంటే చాలా సంతోషపడ్డాడు మేడం. అయితే ఈయన ఈ డ్రెస్ తోటి ఇంటికి నడిచి వెళ్ళిపోతున్నాడు మేడం. తర్వాత ఇంకా అలా మళ్ళీ మళ్ళీ సీన్ లో కూడా మళ్ళీ డ్రామాలో కూడా నువ్వు రావాలని చెప్పారు. అలాగని ఈ డ్రెస్ తోటి నల్ల నల్ల బట్టలు, పెద్ద జుట్టు, పెద్ద దంతాలు అన్ని పెడితే ఆ బట్టలతోటి రాత్రిపూట వెళ్ళిపోతున్నాడు మేడం. 1 గంట టైంలో ఈయనకి నిద్ర వచ్చేస్తుంది మేడం సీతయ్యకి. అయితే మేడం ఒక చెట్టు ఎక్కి చెట్టు మీద పడుకున్నాడు మేడం. ఇంటికి తెల్లారి వెళ్తామని. అయితే కొంతమంది దొంగలు బంగారం దోచుకుని వచ్చి ఆ చెట్టు కింద అన్ని ఏమి ఉన్నాయో చూసుకుంటున్నారు మేడం. ఆ చెట్టు నుంచి కరెక్ట్ గా ఈ బంగారం మీద ఈ 4 దొంగల మధ్యలో పడిపోయాడు మేడం. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని పడిపోయాడు మేడం. వాళ్ళందరూ బాబోయ్ బాబోయ్ అయినా బంగారం వదిలేసి పారిపోయారు మేడం. పారిపోతే ఈ బంగారం అంతా మూట కట్టుకుని ఇంటికి ఎక్కిలేదు మేడం. ఇంటికి ఎక్కిలేటప్పటికి రాజుగారు దండోపయోగించాడు మేడం. రాణి గారి వస్తువులన్నీ రాత్రి దొంగతనం జరిగింది. ఎవరైనా దొరికితే తీసుకొస్తే వాళ్ళకి పెద్ద బహుమతి ఇస్తామని. అయితే ఈయనకి దొరికినాయి కదా మేడం. వాళ్ళు అమ్మని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు మేడం, ఈ వెర్రి సీతయ్య. అయితే రాజుగారు చాలా సంతోషించి మేడం ఆయనకి 10 ఎకరాల పొలం ఇచ్చేది పోయాడు. బోల్డ్ అంత ధనం

0: ఇచ్చేయండి మేడం, బోల్డ్ అంత బంగారం ఇచ్చేయండి మేడం, ఇలాగ కూడా వెర్రివాడు అనుకోవడం కూడా చాలా అమాయకత్వం మేడం అనుకునేవాళ్ళు. చాలా థ్యాంక్స్ మేడం ఈ అవకాశం ఇచ్చినట్టు.
1: థ్యాంక్ యూ అండి ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. Okay, listeners, I'm up with all ears. You can call me and share your stories. But then here are a few promos lined up. Stay tuned. You're listening to FM Rainbow 101.9 with me, Arjun Divya.
2: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
2: అదేంది మామా నేనెప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
4: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా, మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
5: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
6: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
5: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
6: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
5: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
6: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
5: మీ అనుభూతిని
6: మీ మాటల్లో
5: మా శ్రోతలతో పంచుకోండి.
6: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
5: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
6: మీ రీడింగ్ జర్నీ
5: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు, పుస్తకంతో మీ ప్రయాణాన్ని
6: రెయిన్బోతో పంచుకోండి.
5: Read with Rainbow.
6: Read with Rainbow.
7: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, RJ Divya. Rainbow తో జీవితం రంగులమయం. సో ఇవాళ మన కాలర్స్ అందరూ చాలా చక్కగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు, అండ్ మరి ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ అండ్ మంచి మంచి సాంగ్స్ ప్లే చేసుకుంటూ ఇవాళ హలో రెయిన్బో ఇంకా ఎండ్కి వచ్చేస్తుంది. సో విల్ మీట్ అగైన్, అంటిల్ దెన్ గుడ్ బై, అండ్ హియర్ ఆర్ నెక్స్ట్ ఫ్యూ ట్రాక్స్ సెటప్ ఫర్ యూ. హోప్ యూ ఎంజాయ్. థ్యాంక్ యూ.

చింతకాయల రవి సినిమా నుంచి శంకర్ మహాదేవన్ ఆయన మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట విన్నారు. టైమ్ వన్ స్టూడియో క్లాక్ 2 గంటల దాటి 7 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు జస్ట్ని హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో. ఈ వారం రోజుల్లో మస్తు వైరల్ అయిన 2 ముచ్చట్లు ఏంటంటే, వన్ ఈజ్ 80s ట్రెండ్, ఏఐ మ్యాజిక్ అనమాట. సో అందరు మస్తు ఇట్లా పాటలు ఎక్కనే మస్తు జోర్ జోష్ మీద ఉండనమాట. అందరూ కూడా ప్రతి ఒక్కటి ట్రై చేసిండ్రు 80s లో మనం ఎట్లుంటామని చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వినాయక విగ్రహాల తయారీ అండ్ సేల్స్. సో ఈ 2 ముచ్చట్లు ఈ వారం రోజుల్లో మాత్రం మస్తు అంటే మస్తు వైరల్ అయినాయి. అవును, మీరు కూడా 80s ట్రెండ్ ఫాలో అయ్యారా? ఫాలో అయ్యే ఉంటారులేండి. ఎవరికి మాత్రం చూసుకోవాలని ఉండదు ఆ 80s ట్రెండ్ కదా. సో ఈ 80s 70s ట్రెండ్ని చూసినప్పుడు ఇట్లా ఈ ఫోటోలు కాకుండా ఒక విషయంలో కాదు చాలా విషయాల్లో మనం 80s లకు పోతే బాగుండు అనిపించింది, కానీ ఎస్పెషల్లీ ఒక విషయంలో మాత్రం ఈ 80s ట్రెండ్ రిపీట్ అయితే బాగుండు అనిపించింది. మరి ఏ విషయం, ఏంటా మ్యాటర్ తెలుసుకోవాలి అంటే డూ ఫాలో మీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి.

గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అనడానికి అఫ్ కోర్స్ ఈ పాటలు కూడా కదా. సో ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, రైట్? మరి సూపర్ ట్రాక్ అయితే విన్నారు. స్టూడియో క్లాక్ లో టైమ్ 2:14 కావస్తుంది. మీరు వింటున్నారు FM Rainbow 101.9 విత్ మీ RJ స్వాతితో.

జస్ట్ హైదరాబాద్ వింటున్నారు ఓన్లీ ఆన్ 101.9 లో. లాస్ట్ వీక్ 3-4 డేస్ అంతా కూడా ఒక్కసారిగా 80s ట్రెండ్ హవా నడిచింది కదా. ఎక్కడ చూసినా అదే ట్రెండ్. అప్పుడు అనిపించింది నాకు ఈ ట్రెండ్ ఫొటోస్ కి కాకుండా ఈ వినాయక చవితికి అప్లై అయితే బాగుండు అని. ఐ మీన్ అంతే కదా, అప్పట్లో ఊరంతా కలిపి ఒకే ఒక వినాయకుడు పెట్టేవాళ్ళు. సో సందడంతా ఒకే చోట ఉండేది. సో ఐకమత్యం అస్సలు మామూలుగా ఉండేది కాదు తెలుసా. ఊరందరూ కలిసి ఒక్క చోట సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. సో అట్లా ఆ రోజులకి పోతే బాగుండు ఈ ఫోటోలు కాకుండా అనిపించింది. నిజంగా ఆ రోజులు ఎంత బాగుండేవి. ఒక మాట చెప్పండి, లాస్ట్ 2 ఇయర్స్తో కంపేర్ చేస్తే వినాయక మండపాలు తగ్గాయని ఓ వార్త నిజమా? అంటే ఐ మీన్ 10 వినాయక మండపాలు పెట్టే ఒక ఏరియాలో 8 పెట్టారు, 8 పెట్టే ప్లేస్లో 6 పెట్టారు ఇలాగా. బై ద వే ఏది ఏమైనా కూడా అలా మరీ వీధికొకటి సందుకొకటి కాకుండా ఒక యూనిటీగా పెట్టుకుంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎనీవేస్ కొంచెం అయితే తగ్గాయట, మంచిది. బై ద వే మనం ఇట్లా గణేష్ ఆగమన్ కోసం ఆగమాగం అవుతుంటే తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఓ క్యాలెండర్ రిలీజ్ చేసింది. మరి ఆ క్యాలెండర్ ఏంటి తెలుసుకోవాలి అంటే డ్యూ ఫాలో మీ ఆన్ 101.9. వింటూనే ఉందండి జస్ట్ నే హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో.

0: बाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: FM Rainbow 101.9
2: Time on studio clock at 2:21, right? You're listening to Jashne Hyderabad with your Rajeshwati. Telangana Tourism Policy 2025-30 lo bhaganga కుషన్స్ ఫెస్టివల్ జరుగుతున్నాయి, రైట్? అంటే హైదరాబాద్ లో ఫుడ్ ఫెస్టివల్స్ అందరి పెరిగిపోయింది, ఆల్రెడీ పెరుగుతుంది. ఒకే ప్లేస్ లో తెలంగాణ టేస్ట్ అంతా కూడా ఉంటే అరే యమ్మీ ఉంటది కదా. మరి అది ఓన్లీ ఫుడ్ లవర్స్ కే కాదు, మన కల్చర్ కి కూడా మంచి ఐడెంటిటీ అవుతుందన్నమాట. సో సర్వపిండి నుంచి సంకటి దాకా, పచ్చి పులుసు నుండి గుత్తొంకాయ దాకా టేస్టీ ఫుడ్ ఫెస్టివల్ గ్రేటర్ హైదరాబాద్ లో. అండ్ మరి మాన్స్ ఏదో క్యాలెండర్ అన్నావు స్వాతి, ఏదో చెప్తున్నావంటే ఎస్ ఎస్ చెప్తాను. ఏంటి క్యాలెండర్ స్పెషాలిటీ అంటే, సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే ఉందన్నమాట ఆ స్పెషాలిటీ. మరి ఇంతకీ అసలు క్యాలెండర్కి ఈ ఫుడ్ ఫెస్టివల్కి సంబంధం ఏంటి? మీకు గుర్తుందా, న్యూ ఇయర్ రాగానే క్యాలెండర్ వస్తుంది మన ఇంటికి, అవునా? డిసెంబర్లోనే తెచ్చేసుకుంటాం, అరౌండ్ డిసెంబర్ 15 అట్లనే తెచ్చేసుకుంటాం అనమాట. క్యాలెండర్ తెచ్చుకొని ఫస్ట్ మీరైతే ఏం చూస్తుండే? నేనైతే నా బర్త్డే చూసుకుంటుండే. సీరియస్లీ నిజం నవ్వుతారు ఎందుకు, మీరు కూడా ఎట్లనే కదా. సో బర్త్డే చూసుకుంటుండే, నా బర్త్డే ఏ వారం వస్తుంది, ఆ రోజు హాలిడే ఉందా స్కూల్కి, హాలిడే లేకపోతే ఎన్ని చాక్లెట్లు తీసుకుపోవాలి. సో ఇట్లనే చూసుకుంటుండే, ఆ తర్వాత ఎన్ని హాలిడేస్ వస్తాయి చూసుకుంటుండే, అవునా కదా? నిజం కదా. సో ఎవరైనా అట్లనే చేస్తుండే, అప్పుడు నాకు తెలిసి అయితే అట్లనే చేస్తుండే. మోస్ట్లీ ఎక్కువ మంది అయితే హాలిడేస్ చూస్తుండే కదా. మరి ఈలు అంటే ఐ మీన్ తెలంగాణ టూరిజం వాళ్ళు రిలీజ్ చేసిన మరి ఈ క్యాలెండర్ ఏంటి, ఆ క్యాలెండర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి చెప్తాను. జస్ట్ డూ ఫాలో మీ ఆన్ 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సినిమా అప్పట్లో వచ్చింది కాబట్టి అప్పుడు అట్లా పాటలు పాడుకుంటుండే, కానీ ఇప్పుడు రెక్కల గుర్రం కావాలన్నా ఇంకేం కావాలన్నా జస్ట్ విత్ ఇన్ వన్ క్లిక్ అన్నమాట. ఒక క్లిక్తోని మన ఫోటోలు, మన ఇమేజెస్, మన ఇమాజినేషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం విత్ ఏఐ ట్రెండ్, రైట్? సో మనం మాట్లాడుకున్నాం యాక్చువల్గా ఒక క్యాలెండర్ గురించి కదా, దాని గురించి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి స్వాతితో జస్ట్నే హైదరాబాద్ ఓన్లీ ఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
2: Really? Tell me.
1: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.

మంచిగా ఇంత స్వీట్గా అడిగితే ఎవరు మాత్రం ఇవ్వరు చెప్పండి ఆ ప్లేస్ కదా. నా హృదయంలో నిద్రించే చలి సినిమా కోసం బాలుగారు పాడిన పాట విన్నారు. 2:33 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు AIR FM రెయిన్బో 101.9.

2:34 in studio clock. స్వాతితో వింటున్నారు జష్ని హైదరాబాద్. పుష్ప ఫుడ్ ఫెస్టివల్, అరే సినిమా రిలేటెడ్ అనుకుంటున్నారా? కాదు, ఇట్స్ కంప్లీట్లీ ఫుడ్ ఫెస్టివల్. పుష్ప ఫుడ్ ఫెస్టివల్, మాన్సూన్ ఫుడ్ ఫెస్టివల్, లోకల్ టేస్ట్, నిజాం వంటకాల రుచులు, తెలంగాణ పిండి వంటలు, దావత్ ఎ దస్తర్ ఖాన్, ఫెస్టివ్ ఫుడ్ కార్నివాల్, ఇవి ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరిగిన జరగబోతున్న ఫుడ్ ఫెస్టివల్ పేర్లు అన్నమాట. మరి ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో తెలియచేయడానికి ఈ ఫుడ్ కార్నివాల్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది తెలంగాణ టూరిజం పాలసీ 2025 and 2030 అనమాట. ఇందులో ఆల్రెడీ September 11th నుంచి 13th వరకు ఇందాక మనం చెప్పుకున్నామే పుష్ప ఫుడ్ ఫెస్టివల్ మొయినాబాద్లో జరిగిపోయిందనమాట. సో మనం ఏం చేయలేం, మనం అందరం కూడా వినాయక చవితి హడావిడిలో ఉన్నాం కదా. సో కొద్ది తెలిసిన వాళ్ళు వెళ్ళి ఉంటారు అఫ్కోర్స్. ఇక ప్రజెంట్ కమింగ్ డేస్లో ఏంటంటే August 6th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, September 30th వరకు ద గ్రేట్ మాన్సూన్ ఫుడ్ ఫెస్టివల్ కొన్ని మాల్స్లో కంటిన్యూ అవుతుంది. సో మీరు చెక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ కమింగ్ ఫుడ్ ఫెస్టివల్స్ ఇంకా ఇంకా ఇంకా ఉన్నాయి, అవన్నీ తెలియాలి అంటే ఏం చేయాలి? మీరు చాలా సింపుల్గా ట్యూన్ చేసి ఉంచండి 101.9 స్టేషన్ ఆఫ్ ద నేషన్ AIR FM రెయిన్బో. జస్ట్ మీ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జీ స్వాతితో.

0: మరక మంచిదే అంటుంటారు తెలుసా, అప్పుడప్పుడు జలుబు కూడా మంచిదే, ఎందుకంటే మనకు జలుబు చేస్తే కుమార్సాన్ గొంతులాగా అనిపిస్తుంది, బట్ కుమార్సాన్ వాడితే మాత్రం చాలా బాగుంటుంది. ఆయుధం సినిమా కోసం కుమార్సాను ఆయన విష్మ పాడిన పాట విన్నారు 240 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: జాగ్తే రహో జాగ్తే రహో,
2: సిర్ఫ్ జాగ్తే నహీ సజగ్ రహో,
1: సిర్ఫ్ రాతో మే నహీ జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై,
2: అఫ్వాహో సే
1: ధోకా ధడీ సే
2: జాగరుక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి
1: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
2: హర్ సహీ ఫైసలే కీ శురువాత్ హోతీ హై జాగరుక్తా సే, ఔర్ జాగరుక్తా కీ శురువాత్ హోతీ హై సజగ్ భారత్ సే.
1: సజగ్ భారత్,
2: జాగరుక్ భారత్,
1: సశక్త్ భారత్.
2: सुनिए सजग भारत
1: सोमवार सुबह 11:30 पर सिर्फ एफएम रेनबो 101.9 पर. सजग भारत,
2: जागरूक बनिए
1: सजग रहिए.

101.9. You're tuning to Station of the Nation, the IR FM Rainbow 101.9. Food festival ante different culture and different places ki sambandhinchina vantakalanni kuda oke chota untai. So ala sampradayamaina sweets and pindi vantalu gramina mahilala cheti venta and inkoti live demos kuda and matti patralo vantalu chiru dhanyalu. ఫైనల్లీ ఓసారి అందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అనాల్సిందే అనమాట. సో పీబీఎల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 23 వరకు హోమ్ చెఫ్ అండ్ అలాగే క్లౌడ్ కిచెన్ హోమ్ ఫుడ్ అండ్ అలాగే ఫుడ్ ఎగ్జిబిషన్ జరగనుంది. అండ్ ఆ తర్వాత సౌత్ ఇండియా గ్రేటెస్ట్ ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ అక్టోబర్లో రెడీ అవ్వబోతుంది అనమాట. ఇంకొక ఫెస్టివల్ గురించి చెప్పనా, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫస్ట్, అది ఎస్పెషల్లీ ఫుడ్ లవర్స్కి అయితే ఇంకా ఇంకా ఇంకా ఏమంటారు గుడ్ న్యూస్ అనమాట, స్వీట్ న్యూస్ అని చెప్పాలేమో ఫుడ్ లవర్స్ కదా, అందుకే అలా చెప్పాలి రైట్. మరి ఆ విషయం ఏంటి, ఆ ఫెస్ట్ ఏంటి, ఎక్కడ జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది తెలుసుకోవాలి అంటే వెంటనే ఉండండి జస్ట్ నే హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

You're tuning to FM Rainbow 101.9. Just ne Hyderabad vitunaru with me RJ Swati. To mari next Grand Food Fest 2026 మరి రెడీ అవ్వబోతోంది అండ్ రాబోతోంది మన ముందుకు. అక్టోబర్ 9th నుంచి 11th వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరగనుందట. సో ఇప్పటికే కండక్ట్ చేసింది అంటే ఐ మీన్ నాకు తెలిసి ఆగస్టు 6th నుంచి ఫుడ్ ఫెస్టివల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ డిఫరెంట్ మాల్స్లలో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫేమస్ ఫైవ్ స్టార్ హోటల్స్లలో అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఫుడ్ ఫెస్టివల్స్. సో మనం ఈ పండుగ హడావిలో పడి కొన్ని మర్చిపోయాం, కొన్ని మిస్ అయ్యాం, కొన్ని మనకు తెలియదు అన్నమాట. సో ఇవన్నీ తెలియడానికనే తెలంగాణ టూరిజం పాలసీ 2025 అండ్ 2030 మన ఒక క్యాలెండర్ని అయితే రిలీజ్ చేసింది. ఎక్కడెక్కడ ఏ ఫుడ్ ఫెస్టివల్స్ ఏ డేట్ నుంచి ఎప్పటి వరకు జరగబోతున్నాయి అని చెప్పేసి. సో మరి మొత్తానికైతే మిస్ అయినవైతే ఎట్లాగో మనం ఏం చేయలేం కానీ అండ్ ఇప్పటి వరకు జరిగిన ఫుడ్ ఫెస్ట్లలో అంట బగారా బిర్యానీ, గోంగూర చికెన్, పచ్చిపులుచు, ఉప్పుడు పిండి, సజ్జ రొట్టె, జొన్న రొట్టె, బిర్యానీ, హలీం, మిల్లెట్ రోటీ, నాటుకోడి, రాగి సంకటి ఫుల్ ఆన్ డిమాండ్ అంట. అసలు పేరు చెప్తుంటేనే అలా అలా అలా నూరూరిపోతుంది కదా. సో వీటికి మాత్రం ఫుల్ అంటే ఫుల్ డిమాండ్ ఉందంట. మరి ఇక జరగబోయే ఫుడ్ ఫెస్టివల్లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఈగర్గా వెయిట్ చేయాల్సిందే అండ్ వెళ్ళి విజిట్ చేయాల్సిందే, రైట్? మరి లేట్ ఎందుకు? కమింగ్ డేస్లో వస్తున్న ఫుడ్ ఫెస్ట్కి అటెండ్ అవ్వండి అండ్ టేస్ట్ చేసేయండి ఆర్ కల్చర్ ఆర్ టేస్ట్, రైట్? దిస్ ఈస్ టుడేస్ జర్నీ హైదరాబాద్. వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని యశో భూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. భాగస్వామ్యాలు, పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహిస్తూ భారత్ను గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఈ 3 రోజుల సదస్సు వేదికగా నిలవనుంది. దేశ శ్రేయస్సే ధ్యేయంగా పన్ను ప్రతిపాదనలు ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన న్యూ ఏజ్ టాక్సేషన్ సదస్సులో వికసిత్ భారత్ 2047 దిశగా సమర్థవంతమైన పన్ను విధాన పరిశోధనల అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. అసెంబ్లీ ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ బృందం భేటీ అయింది. రాష్టంలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు వారు సంసిద్దత వ్యక్తం చేయగా మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ది ప్రణాళికలను సీఎం వారికి వివరించారు. హెచ్ఐసీసీలో జరిగిన 25వ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్ 2026లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని తెలుపుతూ పెట్టుబడుల ఆకర్షణకు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పెద్దల చేతుల్లోకి వెళ్లిన అసైన్డ్ నవాబుల భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్ చేశారు. అధికారుల అండతో పెరిగిన భూమాఫియా, అవినీతి అక్రమాలను ప్రభుత్వం వెంటనే బయటికి తీయాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా తిమ్మపూర్లో జరిగే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోలార్ వ్యవస్థ ద్వారా ఉద్యాన పంటల సాగుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆయిల్ పాంప్కు మార్కెటింగ్ సమస్య లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. 10,000 ఎకరాల్లో పంట సాగుపై 6 నెలల్లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇస్తుందని తెలిపారు.

దివ్యాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు పెంచడం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ హామీలను తక్షణమే నెరవేర్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న దివ్యాంగులను అడ్డుకోవడం సరికాదని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. విజయ్ సేతుపతి నటించిన హిట్ చిత్రం మహారాజా హాలీవుడ్లో రీమేక్ కానుంది. దీనిని ప్యాషన్ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించగా, హాలీవుడ్లో రీమేక్ అవుతున్న మొదట తమిళ సినిమాగా ఈ చిత్రం మైలురాయి సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: FM Rainbow 101.9.

ప్రేమించుకుందాం రా మూవీ నుంచి బాలు గారు అండ్ అలాగే అనురాధ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. 3:10 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమిట్ విత్ మీ ఆర్జే స్వాతితో.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమిటా విత్ మీ ఆర్జే స్వాతితో. ఇష్టపడి కొనుక్కున్న ఏదైనా వస్తువుకి డామేజ్ అయితే ప్రాణం గిలగిలా కొట్టేసుకుంటుంది, రైట్? ప్రాణం లేని ఎన్నో వస్తువులకి మనం ఒక గాడ్ ని కొనుక్కుంటాం, సేఫ్ గా పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్. ఫస్ట్ మొబైల్ కొనగానే అతి జాగ్రత్తగా ఉండడానికి దానికి ఒక కవరు, ఏమంటారు, గ్లాసు, అబ్బబ్బబ్బో, దానికి డెకరేషన్లు కూడా వేస్తుంటాం కదా. సో మస్తు మస్తు డెకరేషన్లు కూడా వేస్తాం. ఆ పౌచ్లకి కూడా అందులో డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ డిజైన్స్ కూడా తెచ్చుకుంటాం. ప్రాణం లేని వస్తువుకి ఇంత జాగ్రత్త పడతామే? కాస్త ఎండలో తిరిగితే అమ్మో ట్యాన్ అంటూ రకరకాల క్రీమ్లతో స్కిన్ కేర్ చేసుకుంటాం. మరి అలాంటిది అన్ని జీవాలకు ఒక ఘాట్లా పనిచేసే, మరి దాని బాధ్యత ఎంతవరకు తీసుకుంటున్నాం మనం? మరి ఇంతకీ అన్ని ప్రాణులకి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తున్న ఆ గార్డ్ ఎవరు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమ్ మీటా విత్ మీ ఆర్జే స్వాతితో.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు

0: చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 317 on Studio Clock, Meera Vintanaru, Double Kamita, only on Station of the Nation, AIR FM Rainbow 101.9 low. మన మొబైల్స్ కి, ఇంటికి, ఫేస్ కి, స్కిన్ కి, ఐ మీన్ స్కిన్ కి ఇలా రకరకాల ప్రొటెక్షన్ కేరింగ్ లాగా మన భూమికి రక్షణ కవచం ఓజోన్ పొర. ఎక్కడో చదివినట్టు ఉందే అని అనిపించిందా? చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సూర్యుని నుండి రిలీజ్ అయ్యే పవర్ఫుల్ రేస్ ఏవైతే ఉన్నాయో, అతి నీల లోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్, యువి రేస్ అంటాం. సో వాటిని అంటే డైరెక్ట్గా మనం ఎవరూ ఫేస్ చేయలేం. యూనో అలాంటిది ఓజోన్ పొర వాటిని అబ్జర్బ్ చేసి మనకి ఒక గాటి లాగా కాపాడుతుంది. కానీ రోజురోజుకి పెరుగుతున్న కాలుష్యం వల్ల ఓజోన్ లేయర్ కూడా క్షీణించడం ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో చెప్తున్నారు ఓజోన్ స్కీన్ క్షీణిస్తుంది, ఓజోన్కి చిల్లు పడింది, ఓజోన్ పొరకి రంధ్రాలు పడుతున్నాయని. మరి అలాంటిది ఇది ఫ్యూచర్కి చాలా అంటే చాలా డేంజర్. యూనో అంటే అంత సూపర్ పవర్ ఉన్న యూవీ రేస్ని మనం ఫేస్ చేయలేం. బట్ ఓజోన్ పొర అనేది మనల్ని గాడ్ లాగా సేవ్ చేస్తున్న ఆ గాడ్ని మనం గాడ్ లాగా చూసుకోవాలి కదా. ఐ మీన్ గాడ్, దేవుడు లాగా చూసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే అట్లా చేస్తలేం. మరి వీటిని కంటే ఓజోన్ పొరను కాపాడుకునే బాధ్యత గుర్తు చేయడం కోసం ఈరోజు అంటే సెప్టెంబర్ 16th ఓజోన్ డేగా సెలబ్రేట్ చేస్తారు. సెలబ్రేట్ చేస్తారు మీన్స్ దానికి సంబంధించిన అవగాహన కల్పిస్తారు. మరి దాని వివరాలు చెప్తాను ఈ పాటి తర్వాత. వింటూనే ఉండండి డబుల్ కమ్ మీట్ విత్ మీ ఆర్జే స్వాతితో.

FM Rainbow 101.9. You're listening to FM Rainbow 101.9 Double Commute. వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మనకు సూర్యుడు మస్తు దూరంలో ఉంటాడు, అంటే ఓజోన్ లేయర్ కూడా అంతే దూరంలో ఉంటుంది. అట్లాంటిది మరెందుకు ఓజోన్ లేయర్ థిన్ అయ్యింది, పలచబడిపోయింది, ఎందుకు చిల్లులు పడుతున్నాయంటే యూనో దానికి రీజన్ మనమే అనమాట. ఏంటంటే ఏసీలు ఎక్కువ వాడిస్తాం, ఫ్రిడ్జ్లు ఎక్కువ వాడిస్తాం, ప్లాస్టిక్ అయితే విచ్చల విడిగా వాడిస్తుంటాం అనమాట. ఫోమ్, అలాగే మస్కిటో కాయిల్ జెట్స్ అండ్ అలాగే అది ఎగ్జెక్ట్ బిల్లలు అంటారు కదా వాటి అనమాట, అండ్ డిటర్జెంట్, కాస్మెటిక్స్, వీటి వాడకం వల్లనే ఓజోన్ పొర చాలా చాలా థిన్ అయిపోయిందంట. అయ్యో అట్లిట్లా అంటారా? అంటే ఇవి తయారు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఫుల్గా రిలీజ్ అవుతాయి. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్ మన ఓజోన్ లేయర్ని హిట్ చేస్తాయి అన్నమాట. యూనో 30 మైళ్ళ థిక్నెస్, అంటే అర్థం చేసుకోండి ఎంత లావుగుంటుందో, 30 మైళ్ళ థిక్నెస్తో భూమిని చుట్టుకొని అల్ట్రా వయొలెట్ యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ భూమిపై పడకుండా కాపాడే ఓజోన్కే మనం చిల్లు పెడుతున్నామంటే మన వాడకం మామూలుగా లేదు కదా. అది అట్లుంటుంది అన్నమాట. అంటే 30 మైళ్ళ మందంతో, అంత మందంతో, అంత థిక్నెస్తో భూమిని కవర్ చేస్తున్న ఓజోన్కే హోల్ పడేస్తున్నాం అంటే మనం ఏమనాలి, మనల్ని ఏమనాలి చెప్పండి. మనకు అన్నీ తెలుసు, తెలిసినా కూడా మళ్ళీ వేస్తుంటాం అన్నమాట. అందుకే అంటారు మనల్ని మనుషులు అని. మరి ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఓజోన్ పొరని మనం ఇంకా ఎలా కాపాడుకోవాలి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి డబుల్ కమిట్ విత్ మీ ఆర్జే స్వాతితో. పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్ పాయింట్

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

యజ్ఞం మూవీకి వచ్చాం ఎస్పి బాలు. ఆయన శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు. 3:37 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం.

0: FM Rainbow 101.9.
1: 38 on Studio Clock, a station of the nation, AIR FM Rainbow లో డబుల్ కమిట్ అవుతున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. సో మనం మాట్లాడుకుంటున్నాం ఓజోన్ డే. ఈరోజు ఓజోన్ పొరని మనం ఎలా కాపాడుకోవాలి అని ఎప్పటి నుంచో చెప్తున్నారు, అయినా కూడా మనం చేసే పని మనం చేస్తాం కదా. సో మరి వాటి గురించి ఇంకా అవగాహన కల్పించడానికి September 16th ఓజోన్ డేగా సెలబ్రేట్ చేస్తూ అవగాహన కల్పిస్తూ ఉంటారనమాట. యూనో కరోనా టైంలో మనం చేసే హంగామా, అదే మనం చేసే హంగామా మీన్స్ మన ఓవర్ యాక్షన్ తగ్గించి బుద్ధిమంతుల లెక్క పద్ధతిగా ఉన్నాం కదా అందరం. ఇంట్లోనే ఉండి శానిటైజ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ పోయి ఇట్లా ఇవన్నీ చేసినాం. మ్యాక్సిమం ఏంటంటే అన్నెసెసర్లీ బయట తిరగలేం మనం కదా. సో ఇలాంటప్పుడంట అప్పుడు నాసా ఒక రాకెట్ని పంపించింది అనమాట పైకి. సో పైకి పంపించి ఓజోన్ పొరని ఫోటో తీయమన్నప్పుడు అప్పుడు ఏమొచ్చింది తెలుసా, ఓజోన్ పొరకి పడ్డ చిల్లులు, అక్కడక్కడ పడుతున్న చిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూసుకుపోయాయట. అంటే ఏమర్థమైంది, పొల్యూషన్ తగ్గించాలి అని అర్థమైంది, ప్లాస్టిక్ వాడద్దు అని అర్థమైంది. ఊరికే యాడ్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి ఆ స్ప్రేలు ఈ స్ప్రేలు కొనేసి పుచ్చుకు కొట్టుకోవద్దు అని అర్థమైంది. అండ్ అన్నెసెసర్లీ ఏమంటారు రకరకాల స్ప్రేలు, రూమ్ స్ప్రేస్ కూడా వాడుతూ ఉంటాం అనమాట. సో అవన్నీ కూడా వాడొద్దు. అసలు పూర్వకాలంలో ఉన్నాయా ఇవన్నీ, రూమ్ స్ప్రేలు ఇవన్నీ ఆర్డర్ స్ప్రేలు, ఇవేం లేవు కదా. సో శుభ్రంగా ఉంటుండే, శుభ్రమైన ఆహారం తింటుండే, మంచిగా ఉంటుండే. సో ఇవన్నీ ఏం లేవు కాబట్టి మనం ఇవన్నీ కొట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఏసీలు తక్కువగా వాడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏసీలు అంటే గుర్తొచ్చింది, ఏసీలు వాడకం వల్ల ఏంటంటే మనకి బోల్డ్ అంతా వాటర్ యూసేజ్ అవుతుంది. అండ్ మనకి తెలుసు యూనో ఏదైతే వారం రోజుల క్రితం బాగా వైరల్ అయిన ట్రెండ్ ఏదైతే ఉందో 80s 70s ట్రెండ్, సో దీనికోసం కూడా విపరీతమైన నీటి ఖర్చు అయిందట. అయినా సరే ఒకసారి చూసుకోబుద్ది అయితే బాగానే ఉంటుంది, ఒక ఫోటో రెండు ఫోటోలు బాగుంటాయి. కానీ మనం మొత్తం 80s ట్రెండ్లోకి వెళ్ళిపోయి ఆ ఊహలల్లో బతికితే ఏమొస్తుంది, ఒకసారి కట్ చేసి అద్దంలో మనం చూసుకుంటే మనం మన లెక్కనే ఉంటాం, రైట్. సో అట్లాంటప్పుడు అన్నెసెసర్లీ ఈ టెక్నాలజీని మాత్రం వాడకండి, రైట్. ఇకపోతే మనం ఓజోన్ పొరని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో కమింగ్ జనరేషన్కి మంచి ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి అంటే చేయాల్సింది చెట్లను నాటాలి. కాదు, చెట్లని పెంచాలి. ఎందుకంటే నాటం అంటే మస్తు నాటుతారనమాట, ఏడవడతాడా ఒక పెద్ద ఉద్యమం లాగా చేసి నాటుతారు, తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోరు. సో నాటకండి, చెట్లను పెంచండి, వాటి బాధ్యతను తీసుకోండి. సో ఇవన్నీ మస్తుగా విన్నాం స్వాతి అంటారా, రైట్. బాధ్యత లేని మనకి బాధలు తప్ప ఏం మిగిలవు అని తప్ప నేనేం చెప్పలేను, రైట్. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ వీలైనంత వరకు ఈ ప్లాస్టిక్ అండ్ స్ప్రేలు ఏసీ వాడకాలు ఇవన్నీ తగ్గించేసి న్యాచురల్గా లైఫ్ని లీడ్ చేయడానికి మనం ట్రై చేస్తే నేచర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది, రైట్. ఇంకా బోల్డ్ అని కబుర్లు మాట్లాడేసుకుందాం. ఓన్లీ ఆన్ స్టేషన్ ఆఫ్ ద నేషన్ AIR FM Rainbow 101.9.

0: కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివ్.
0: ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే
1: ఆశ దోష అమ్మమండి మీషా.
0: చెప్పమంటుంది.

ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీ నుంచి సూపర్ ట్రాక్ విన్నారు 3:45 వన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమీటా. ఒక మాట ఎక్కువ మంది దగ్గర అంటే చాలా వింటూ ఉంటాం ఆ మాట ఏంటంటే, ఒక దగ్గరికి పోయి ఒకరి దగ్గరికి పోయి అడగాలంటే నాకు నచ్చదు. అమ్మో నేనా, నెవర్, ఇట్లా డైలాగ్స్ చెప్తూ ఉంటారు మస్తు మంది. అయితే నేను ఓ విషయం చెప్తా, అవునో కాదో మీరు చెప్పాలి. ఓకే, ఆర్ యూ రెడీ? నేను చెప్తాను. ఇలా అనే వాళ్ళకి ఒక చిన్న మన డైలీ లైఫ్లో జరిగే కొన్ని విషయాలు చెప్తాను. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ మీరు డిసైడ్ చేసి నాకు చెప్పాలి, రైట్? మరి నేను చెప్పే ఆ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే డూ ఫాలో మీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే స్వాతి.

0: త్రిపతి మూవీ నుంచి చేసి గిఫ్ట్ అండ్ చిత్రమ్మ పాడిన పాట విన్నారు. 351 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
0: 3:52 on studio clock, double commit.

వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. నేనా ఒక్కర్న అడగాల అంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తాను. ఒక ఆటో డ్రైవర్ అడగాలి ఆటోలో ఎక్కమని, ఆర్ మనం అడగాలి డ్రాప్ చేస్తారా లేదా పలానా ప్లేస్కి వస్తారా అని. ఒక టీచర్ అడగాలి స్టూడెంట్స్ కోసం క్యాంపెయినింగ్ చేయాలి లేదంటే ఆ పోస్ట్ ఉండదు. ఒక కిరాణా షాప్ ఓనర్ అడగాలి కస్టమర్ల కోసం ఎంతో ఓపికగా ఇంకా ఏం కావాలని. పెద్ద పెద్ద మాల్స్ షాపింగ్ మాల్స్ ఓనర్స్ కూడా చాలా ఓపికగా అడగాలి ఇంకా ఏమైనా చూస్తారా అని. జాబ్ కావాలి అంటే తెలిసిన వాళ్ళని రిఫరెన్స్ ఇమ్మని అడగాలి. పెళ్ళి కావాలన్నా ఇళ్ళు కొనాలన్నా ఎవరో ఒకరిని సలహా అడగాల్సిందే. ఇలా చెప్తూ పోతే చాలా వరకు మన డైలీ లైఫ్లో ఏది ఇంకొకరిని అడగకుండా జరగనే జరగదు. మరి అలాంటప్పుడు వై ఆల్ దీస్ ఓవర్ యాక్షన్స్, మనం ఎందుకు చేస్తాం ఈ ఓవర్ యాక్షన్స్? నేనా ఒకరినా అడగడమా? అడగందే అమ్మైనా పెట్టదు అన్న విషయాన్ని మర్చిపోతాయి అలాగా. సో చాలామంది ఏమనుకుంటారంటే యాటిట్యూడ్ చూపించుకోవాలని నేను ఒకరిని అడగను అంటారు. యూనో మనం ఇప్పుడు డైలీ లైఫ్లో ఈ రిఫరెన్స్ ఏదైతే రిఫరల్ అంటారు కదా, సో ఇది లేకపోతే అస్సలు పనే జరగదు. నిజం చెప్పాలంటే ఈ రెఫరల్ అనేది 10 మందికి లైఫ్ ఇస్తుంది, రైట్? ఎందుకంటే ఇప్పుడు డబ్బు పుట్టే ప్రతి చోట కూడా రిఫరల్ ద్వారానే తెలుస్తుంది కదా. రియల్ ఎస్టేట్ నడిచేది రిఫరల్ మీదే, లేకపోతే అసలు రియల్ ఎస్టేట్ అనే పదమే ఉండదు. ఈ రోజు కూడా ఓ సోషల్ మీడియా ఓనర్ ఏమంటాడంటే, అక్కడ సోషల్ మీడియాలో రిఫర్ చేయమని అతనికి వచ్చిన అమౌంట్లో 90% పేదవాళ్ళకి ఇస్తున్నాడు, ఐ మీన్ పేద దేశాలకు ఇస్తున్నాడు. ఐ మీన్ ప్లేస్టోర్లో ఉన్న ప్రతి యాప్ ఫస్ట్ చెప్పేది మీ ఫ్రెండ్స్కి, మీ కాంటాక్ట్లో ఉన్న వారికి రిఫర్ చేయమని రిక్వెస్ట్ పెడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రిఫరెన్స్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. నో చాలామందికి ఇప్పటికీ చాలా ఇయర్స్ వచ్చి ఉంటాయి, ఉన్న అవకాశాన్ని అనుమానిస్తే కనీసం పైసా కూడా మనం సేవ్ చేయలేము, సంపాదించలేము. ఇక్కడ కావాల్సింది ఏంటంటే తెలివితేటలు, బలం అవసరమే, బట్ అట్ ద సేమ్ టైం రిఫర్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో రిఫర్ చేయాలి అంటే ఇంకొకరిని మనం డెఫినెట్గా రిక్వెస్ట్ చేయాలి. తప్పేముంది, ఒక విషయాన్ని 10 మందికి షేర్ చేయండి అని చెప్పడం తప్పు కాదు కదా. సో నేనా ఒక్కరిన అడగడమా? కాదు, అడగండి, చెప్పండి, 10 మందికి షేర్ చేయండి. మీరు చెప్పే ఆ విషయం 10 మందిలో ఒక ఇద్దరికి యూజ్ అయినా కూడా మీరు చాలా హ్యాపీయే కదా. చాలా అంటే ఐ మీన్ ఇంకొకరికి తెలియకుండానే హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు కదా. సో ఇకపై ఎప్పుడు కూడా నేనా ఒకరినా అని అన్నారు కదా, ఇంకేమంటారు ఇంత చెప్పిన తర్వాత, రైట్? వింటూనే ఉంది FM Rainbow 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 22A అంశంపై పేదలను వేధిస్తున్నారనే ఆరోపణలతోనే చర్చకు సిద్దమయ్యామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవకతవకలు బయటపడతాయనే భయంతోనే విపక్షాలు సభలో చర్చ నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కరీంనగర్లో వారం రోజుల్లో డంపింగ్ యార్డ్ పనులకు టెండర్లు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. 840 కోట్ల రూపాయల నిధులతో కరీంనగర్ను అభివృద్ది చేస్తూ నగరాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఉమ్మడి పౌర స్మృతి యూసీసీపై అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న వ్యాఖ్యలు అసత్యాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం యూసీసీ మతానికి వ్యతిరేకం కాదని బీజేపీ స్పష్టం చేసింది. సమాన హక్కులు, న్యాయం, సమైక్యతల కోసమే ఎన్డీఏ రాష్ట్రాల్లో దీని అమలుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. 2026-27లో అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రాయితీల పంపిణీతో పాటు అవగాహన కల్పిస్తూ ఆయిల్ పంప్ విస్తరణకు బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు వివరించారు. ఆర్మూర్లో నిజాంకాలం నాటి ఎంఆర్ఓ, ఆర్డీఓ భవనాలు శిథిలావస్థకు చేరాయని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పట్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అవసరమైతే రాజీనామా కూడా సిద్దమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరేబియా సముద్రంలో భారత నౌకను పాక్ షిప్ ఢీకొట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. 1991 ద్వైపాక్షిక ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడాన్ని ఖండిస్తూ ఈ నిర్లక్ష్యపూరిత ఘటనపై స్పష్టత కోసం పాక్ దౌత్యవేత్తకు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహీ సేవ 2026 ప్రచారం జరగనుంది. ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, ఏక్ పేడ్ మాకే నామ్ వృక్షారోపణలతో పాటు గాంధీ జయంతి, మోదీ ప్రజాసేవ మార్క్గా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. భారత్ బలమైన ఆర్థిక పునాదులు, సాంకేతికతతో ప్రపంచ ఆర్థిక వృద్దిని నడిపించే శక్తిగా మారింది.

దని ఐఎంఎఫ్ తెలిపింది. వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ సమ్మిళిత వృద్ధిపై అధికారులతో చర్చించినట్లు ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజల్ క్లార్క్ పేర్కొన్నారు. సామాన్యులు పీటూపీ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి రుసుములు ఉండబోవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణ కస్టమర్లకు యూపీఐ ఉచితంగానే అందుబాటులో ఉంటుందని, బ్యాంకింగ్ వ్యవస్థ పురోగతికి నిర్దిష్ట వ్యాపారులు 2,000 రూపాయల పైబడిన లావాదేవీలకే ఎండీఆర్ వర్తిస్తుందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకి మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Yes, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ద నేషన్ ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. సో రెయిన్బోతోనే కాదు మన జీవితం కూడా ఎప్పుడు ఇట్లా కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉండాలని మస్తు మస్తు అనుకుంటాం కదా. మస్తు ఆలోచనలు ఉంటాయి మనకి, మస్తు మస్తు చెయ్యాలని ఉంటుంది. ఇక ఎదుటోళ్ళని చూసినప్పుడల్లా అట్లనే చెయ్యాలి ఇట్లనే చెయ్యాలని కూడా మస్తు అనుకుంటాం. కానీ ఈ మస్తు మస్తు వెనకాల మనకు కావాల్సింది ఏంటి అని అంటే, చెయ్యాలన్న ఆలోచన వేరు, చెయ్యడానికి వేయాల్సిన అడుగు వేరు, రైట్? సో బోల్డ్ ఎంతమంది ఐడియాస్ ఉంటాయి, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్న దగ్గరే అడుగు వెనక్కి పడుతూ ఉంటుంది, రైట్? మరి స్టార్టప్ ఇండియాలో నేను బోల్డ్ అన్ని టిప్స్ చెప్పేస్తాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే స్వాతితో.

హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ రికమెండింగ్ అ బుక్ టు యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ యూ సింప్లీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ రీడ్? వాట్ ఇఫ్ వీ టోల్డ్ యూ దట్ యూ కుడ్ నౌ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

0: 101.9
1: స్టార్ట్అప్ ఇండియా వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ స్టేషన్ ఆఫ్ ద నేషన్ ఏఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. రైట్, మరి ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలంటే మస్తు ఆలోచిస్తాం కదా, అసలు ఎన్ని స్కెచ్లు ఇస్తాం, ఎన్ని ప్లాన్లు ఇస్తాం, ఎంత మందితో డిస్కస్ చేస్తాం. నో ఒక ఏమంటారు, ఒక ఏమంటారు సామెత కదా, ఒక వాక్యం ఉంటుంది ఏమంటే, కాదేది కవిత్వానికి అనర్హం అని. అవునా? సో అది కవిత్వానికి సంబంధించింది అంటారు. కానీ ఇక్కడ కాదేది బిజినెస్కి అనర్హం అంటున్నారనమాట బిజినెస్ స్టార్ చేసేటోళ్ళు. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, మనం ఏదైనా మనకి నచ్చని పని చేసినా, ఎవరైనా ఇంట్లో పని చేయకుండా ఉన్నా, చెప్పిన పని సరిగ్గా చెప్తే, అరే ఏంటి

నువ్వు ఈ చెత్త పనులు అని చెప్పేసి తిడుతూ ఉంటారు. అవునా కాదా? సో ఇలా చాలా చిన్న చూపు చూస్తుంటారు అనమాట చెత్తను కూడా. కానీ ఒక ఏమంటారు, ఒక ఐడియా ఏమంటారు మనని మార్చేస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా, అట్లా ఒక ఐడియా ఒక కంపెనీని 0 to 15 crores టర్నోవర్కి తీసుకెళ్ళింది. అది దేనివల్ల తెలుసా? అది ఏ బిజినెస్ో తెలుసా? చెత్త బిజినెస్. సీరియస్లీ, మీరు నవ్వకండి, ఆలోచించండి, చెత్త బిజినెస్ గురించే మాట్లాడుతున్నాను నేను. మరి ఆ చెత్త బిజినెస్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? టు ఫాలో మీ ఆన్ 101.9 FM రెయిన్బో. నేను మీ ఆర్జే స్వాతి.

0: డాన్ సీను మూవీ నుంచి శ్రీకృష్ణ అండ్ గీతా మాదిరి పాడిన పాట విన్నారు. 421 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: జాగ్తే రహో జాగ్తే రహో,
2: సిర్ఫ్ జాగ్తే నహీ సజగ్ రహో,
1: సిర్ఫ్ రాతో మే నహీ జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై.
2: అఫవాహో సే,
1: ధోకా ధడీ సే
2: జాగరూక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి,
1: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
2: హర్ సహీ ఫైసలే కీ శురువాత్ హోతీ హై జాగరూకతా సే, ఔర్ జాగరూకతా కీ శురువాత్ హోతీ హై సజగ్ భారత్ సే.
1: సజగ్ భారత్.

రెయిన్బో 101.9. రైటర్ స్టార్టప్ ఇండియా వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మరి నేను అడిగాను కదా చెత్త బిజినెస్ గురించి చెప్తానని. అబ్బా అన్నిసార్లు చెత్త చెత్త అనకు స్వాతి అంటారా, యూనో ఆ చెత్త బిజినెస్సే జీరో నుంచి మొదలై 15 కోట్ల టర్న్ ఓవర్కి చేరిందన్నమాట. ఏంటి ఆ చెత్త బిజినెస్ అంటే మనకి తెలిసిందే, కాకపోతే ఆ చేయనికి మాత్రం మస్తు ఆలోచిస్తాం మనం. అబ్బా స్వాతి అలాంటి బిజినెస్ అంటాం. యూనో ఈ స్క్రాప్ బిజినెస్ ఏదైతే ఉందో, స్క్రాప్ అంకుల్ అని చెప్పేసి, అంటే ఒక బిజినెస్ ఐడియాని యాప్ లాగా మార్చేసి ఢిల్లీలో ఒకరు స్టార్ట్ చేశారు. స్క్రాప్ అంకుల్ అని ఒక యాప్ పెట్టేశారనమాట. దాంట్లో ఏముంటుంది అంటే మన దగ్గర పేపర్స్ కావచ్చు, ఏసీలు, పాడైన కుర్చీలు, కార్లు, స్కూటర్లు, ఇంకా ఏ వస్తువులైనా సరే, ఇంకా స్క్రాప్ అంతా కూడా వాళ్ళు ముందే ఆ సైట్లో, అంటే ఐ మీన్ ఆ యాప్లో రేటు ఫిక్స్ చేసి పెడతారు, కేజీ ఇంత అని. సో మనం వాటిని మనం చెక్ చేసేసుకొని మనం జస్ట్ యాప్లో ఉన్న వాళ్ళకి మనం స్లాట్ బుక్ చేస్తే చాలు, వాళ్ళే మన ఇంటికి వచ్చేసి స్క్రాప్ అంతా తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఎంత మంచి ఐడియా కదా. అంటే ఇది చిన్న ఐడియానే, కానీ వాళ్ళు ఈ మన లేటెస్ట్ టెక్నాలజీని యాడ్ చేసి దాన్ని అద్భుతంగా, అమేజింగ్గా మార్చేశారు. సో అది కదా ఒక బిజినెస్ మ్యాన్, ఒక స్టార్టప్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, ఐడియా ఎలాంటిదైనా కావచ్చు, దానికి ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా టెక్నాలజీని యాడ్ చేసి వాడుకోగలిగితే వాడుకున్నోడికి వాడుకున్నంత అంటారే, అలా ఉంటుందన్నమాట బిజినెస్ పరిస్థితి. సో మరి ఈ బిజినెస్ చాలా చాలా సూపర్ పాపులర్ అయింది ఢిల్లీలో. సో మీరు ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు? మీకు కూడా ఇలాంటి ఐడియాస్ ఉంటే ఆ చిన్న ఐడియాకి టెక్నాలజీని యాడ్ చేయండి, సోషల్ మీడియాని వాడుకోండి. సో వీటి వల్ల ఈ చిన్న ఐడియా, ఈరోజు ఈ చిన్న ఐడియా రేపు కోట్ల టర్న్ ఓవర్ ఇచ్చే ఒక గ్రేట్ బిజినెస్ అవ్వచ్చు. ఏమంటారు? నైస్ కదా బిజినెస్. అందులో ఎవ్రీథింగ్ అక్కడ రాసిపెట్టి ఉంటుంది. సో కారు డోర్లు అయితే పర్ కేజీ ఇంత, స్టీరింగ్ అంటే రబ్బర్ అయితే ఇంత, ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా మనకి సైట్లో పెట్టేస్తారు. మనం వాళ్ళని బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతారు. హౌ ఈజీ కదా, ఎంత ఈజీ పని అయిపోతుంది, సేమ్ టైం వాళ్ళకి బిజినెస్ అవుతుంది. ఇది స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే 15 కోట్ల టర్న్ ఓవర్కి చేరుకుందట ఈ బిజినెస్. సో కాదేది బిజినెస్కి అనర్హం, రైట్? సో ఏ ఐడియా అయినా సరే ఇమీడియట్గా దాన్ని ఆలోచనని ఆచరణలో పెట్టేసేయండి. ఇంకా బోల్డ్ని కబుర్లు చెప్తాను, వింటూనే ఉండండి స్వాతితో స్టార్టప్ ఇండియా ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.

రెయిన్బో 101.9 4:36 and studio clock. You are listening to Station of the Nation, EIR FM Rainbow 101.9 low Startup India వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. సో మనం ఆలోచన చేయాలి, కానీ బోల్డ్ అని ఐడియాస్ మన కళ్ళ ముందు మన ఊహల్లో ఉంటాయి. యూనో జపాన్లో చాలా చాలా పాపులర్ అయిన ఓ స్టార్టప్ ఐడియా మరి ఇండియాలో అయితే ఇంకా అంతగా స్ప్రెడ్ అవ్వలేదు. కాబట్టి ఆ ఐడియాని మీరు కనుక ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మరి దీనికి కావాల్సింది చాలా తక్కువ అమౌంటే ఉంటుంది. మరి ఆ ఐడియా ఏంటో తెలుసుకోవాలి అంటే డూ ఫాలో మీ ఆన్ 101.9 FM విత్ మీ ఆర్జే స్వాతితో.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అను

0: FM Rainbow 101.9
1: 4:43 on studio clock. You're listening to FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. మరి ఇందాక చెప్పాను కదా, జపాన్లో చాలా పాపులర్ అయిన ఆ బిజినెస్ ఐడియా ఏంటి అంటే వెండింగ్ మిషన్స్. మీరు ఇప్పటికే మన దగ్గర కొన్ని చోట్ల చూసే ఉంటారు, లైక్ కొన్ని షాపింగ్ మాల్స్లలో ఉంటాయి. మనం జస్ట్ అమౌంట్ని అక్కడ సిస్టంలో అంటే అక్కడ ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంటుంది, సో దాంట్లో మనం టైప్ చేసి మనం డబ్బులు పెట్టేస్తే సో ఆ ఏదైతే ప్రోడక్ట్ మనకు కావాలో సో అది మనకు బయటకు వచ్చేస్తుంది. సో ఈ వెండింగ్ మిషన్స్ అనేవి జపాన్లో చాలా చాలా చాలా చాలా పాపులర్ అనమాట. సో ఇంకా ఇప్పుడిప్పుడే ఇండియాలోకి అడుగు పెడుతున్నాయి. సో మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి, కానీ ఇది చాలా తక్కువగా ఉంది, దీనికి కాంపిటీషన్ లేదు, చాలామందికి అవేర్నెస్ లేదు ఈ బిజినెస్ మీద. మీరు కనుక ఈ బిజినెస్ని లైక్ కాలేజెస్ దగ్గర ఆర్ పార్క్, మనకు మనం తెలుసు కదా పార్కుల దగ్గర అండ్ స్పోర్ట్స్ స్టేడియం దగ్గర ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కనుక ఈ వెండింగ్ మిషన్స్ని మీరు అరేంజ్ చేసుకోగలిగితే, ఒక 5 వెండింగ్ మిషన్స్ కనుక మీరు అక్కడ అరేంజ్ చేయగలిగితే డెఫినెట్గా మంత్లీ ల్యాక్స్లో ఇన్కమ్ చూడొచ్చు అంటున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్స్. సో మరి ఆలోచించండి, మరి దీనికి ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక 1 lakh to 4 lakhs బిట్వీన్ సో అవ్వచ్చు, ఎందుకంటే అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ మెషన్ని చూస్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీకు అంతే ప్రాఫిట్ ఉంటుంది. సో క్రేజీ ఐడియా కదా, టెక్నాలజీ మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి, అవసరాలు మారుతున్నాయి, పెరుగుతున్నాయి కదా. సో అవసరాలు పెరుగుతున్నాయి, అలాంటప్పుడు ఇలాంటి ఐడియాస్ని ఈ టైంలో ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మరి ఇంకెందుకు లేట్, ఆలోచించండి. అండ్ దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చెక్ చేసుకుని ఫాలో అయిపోండి. రైట్, వింటూనే ఉండండి స్టార్టప్ ఇండియా ఓన్లీ ఆన్ స్టేషన్ ఆఫ్ ద నేషన్ AIR FM Rainbow 101.9 లో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: సమయం 5 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ పై విచారణకు ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరపాలని శాసనసభ వేదికగా తెలిపారు. 700 ఎకరాల ఫామ్ హౌస్ కేసీఆర్ కు ఉందో లేదో తేల్చాలన్నారు. అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేసీఆర్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెడతామని ప్రకటించారు. సెక్షన్ 22A పేరుతో ప్రభుత్వం వేధిస్తోందన్న విపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. నిజానిజాలు తేల్చేందుకే దీనిపై అసెంబ్లీలో చర్చ చేపట్టామని తెలిపారు. అయితే చర్చ జరిగితే తమ హయాంలో జరిగిన అవకతవకలు బయటపడతాయనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులు ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరలుస్తూ పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 51 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది. చివరిసారిగా 2014లో పెంచిన ఈ పరిమితిని 12 ఏళ్ల తర్వాత మళ్లీ సవరించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. యూపీఏ ఛార్జీలు పన్నుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ అమెరికా ఒత్తిళ్లకు లొంగి నిర్ణయాలు తీసుకోవడం, వారి ముందు తలవంచడం ఇకనైనా ఆపాలని విమర్శించారు. యూపీఏ ఛార్జీల అంశంలో వచ్చిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఇది స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి వెలుపలి ఒత్తిడి లేదని పేర్కొంది. యూపీఏ ఛార్జీలపై నిర్ణయం విదేశీ ప్రభావం వల్ల జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారని, ఇది అవాస్తవమని పేర్కొంది. 105 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో టిక్టాక్ వ్యవస్థాపకుడు జాంగ్ ఇమింగ్ గౌతమ్ అదానీని దాటి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. 2019తో పోలిస్తే ఆయన సంపద 8 రెట్లకు పైగా పెరిగింది. ఈ జాబితాలో అదానీ 2వ స్థానంలో, ముఖేష్ అంబానీ 3వ స్థానంలో, జపాన్కు చెందిన తడసీ యనై 4వ స్థానంలో ఉన్నారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. బ్యాటింగ్ విభాగంలో 1వ స్థానంలో భారత ప్లేయర్లే కైవసం చేసుకున్నారు. ఇషాన్ కిషన్ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండగా అభిషేక్ శర్మ 2వ స్థానానికి చేరుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి టాప్ 5లోకి ప్రవేశించి మెరుగైన స్థానాన్ని సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: యూఆర్ లిస్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో మరి టైం అవుతోంది స్టూడియో క్లాక్ లో 5 గంటలు దాటి 4 నిమిషాలు. లేటెస్ట్ అండ్ క్రేజీ హిట్స్ వింటారు విత్ మీ ఆర్జే స్వాతితో. స్టే ట్యూన్ టు 101.9.

0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant art. Telanganam,
1: the voice of our home state.
2: You're listening to FM Rainbow 101.9 Lotha Joint Crazy Tunes వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. సో మొత్తానికైతే విజయ్ సేతుపతి మెయిన్ లీడ్లో నటించిన సినిమా మహారాజా. నితిలన్ స్వామినాథన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి విజయ్ సేతుపతి కెరీర్లోనే ఒక ఏమంటారు లైక్ మైల్ స్టోన్ లాగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి, ఎందుకంటే ఈ సినిమాని హాలీవుడ్లో రీమేక్ చేయనున్నారట. సో ఈ విషయం ఎప్పటి నుంచో మనకు అలా టాక్ టాక్ వినిపిస్తుంది. కానీ సో మొత్తానికి ఏంటంటే అధికారికంగా అయితే ఓ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మహారాజా హాలీవుడ్. సో మొత్తానికైతే హాలీవుడ్లో రీమేక్ కానున్న ఫస్ట్ తమిళ సినిమాగా ఇది రికార్డ్ని క్రియేట్ చేసిందట. మరి ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రని ఎవరు, ఐ మీన్ అక్కడ ఎవరు చేస్తారు అంటే మన ఆస్కార్ విన్నర్ స్టార్ హీరో మాథ్యూ మరి ఈ పాత్రని పోషించనున్నట్టు ఒక న్యూస్ అయితే వచ్చింది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మహారాజా ఆయనకి ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకొచ్చింది. తెలుగు అలాగే తమిళ భాషలతో పాటు చైనాలో కూడా రిలీజ్ చేశారు ఈ సినిమాని. అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయింది. ఫైనల్లీ ఫస్ట్ తమిళ సినిమా హాలీవుడ్లో రీమేక్ కానుందనమాట. హౌ క్రేజీ కదా. అంతే, మంచి సినిమాలు ఉంటే ఇలా అందరూ ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఫర్ మోర్ ఫిల్మ్ అప్డేట్స్ వింటూనే ఉందండి FM Rainbow 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

519 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, మరి సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు అసలే సెప్టెంబర్ అంతా కూడా సినిమా జాతర నడుస్తోంది. ది పారడైజ్ అంటూ మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోయారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా ఆల్రెడీ సినిమా, సో మనందరికీ తెలిసిందే, సెప్టెంబర్ 24th థియేటర్లోకి అయితే రానుంది. రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా కాస్ట్యూమ్ షూటింగ్ టైంలో అసలు అంటే శ్రీకాంత్ ఓదెల వర్క్ చేశారనమాట. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో పారడైజ్ సినిమాకి చాలా ప్లస్ అయింది అని చెప్పారు శ్రీకాంత్ ఓదెల. ఆయన ఇంకొకటి ఏంటంటే, నాని కెరీర్లో ఇప్పటి వరకు ఇలాంటి ఎమోషనల్ డ్రామా సినిమా నాని చేయలేదని, అసలు భాషతో సంబంధం లేకుండా పారడైజ్కి అన్ని ఏరియాస్ నుంచి మంచి క్రేజ్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పారనమాట ఓ ఇంటర్వ్యూలో. అండ్ ఈ సినిమాలో నాని ఇంట్రో సీన్ నాకు చాలా ఇష్టం అంది, డైరెక్టరే చెప్పాక ఇంకా మనం మాత్రం కాదంటమ్మా. బట్ అంటిల్ దెన్ మనం వెయిట్ చేయాల్సిందే. ఆన్ సెప్టెంబర్ 24th థియేటర్లోకి రాబోతోంది పారడైజ్. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చిన సినిమా. పాటలైతే ఇంకా చెప్పక్కర్లేదు, వినాయక చవితి మండపాల్లో కూడా ఆ పాటే మారుమోగుతోంది కదా. సో రంగస్థలం సినిమాకి వర్క్ చేశారు కాబట్టి శ్రీకాంత్ ఓదెల, ఆ సినిమాకి సంబంధించి ఈ పాట నిజంగా చాలా క్రేజీగా ఉంటుంది ఎప్పుడన్నా. అందుకే ఈ క్రేజీ ట్యూన్స్లో ఈ పాట మీ అందరి కోసం వింటూనే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: Rainbow 101.9 5:30 on studio clock. You're listening to Station of the Nation IR FM Rainbow. Taja and crazy tunes vintunnaru with me RJ Swati. To mari ee roju MS Subbalakshmi gari 116th jayanti. అసలు సినిమాకి దీనికి సంబంధం ఏంటి అంటారా? ఎస్, ఏంటంటే ఎప్పటి నుంచో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలైన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్రని అంటే కథని తెరపైకి తీసుకురావాలని కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఎక్కడా కూడా ఏమంటారు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఫస్ట్ అన్నారు సాయి పల్లవి అని, తర్వాత రుక్మిణి వసంత్ అన్నారు, కీర్తి సురేష్, ఇలా రకరకాల పేర్లైతే వినిపించాయి ఈ బయోపిక్లో వీళ్ళు నటిస్తారని. యూనో ఫైనల్లీ ఈరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి 116th జయంతి సందర్భంగా మరి ఈ సినిమాలో ఆ పాత్రని ఎవరు చేస్తున్నారో అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. మరి ఈ బయోపిక్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిగా మరి నటిస్తుంది ఎవరు అంటే ఇంకెవరు, ఆర్ నేషనల్ క్రష్ రష్మిక మందన. రైట్, మరి ఈ విషయాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 16 అంటే ఈరోజు ఈ బయోపిక్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారట. చెన్నై వేదికగా గ్రాండ్ ఈవెంట్ని కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. ఈవెంట్కి మన కమల్ హాసన్ మెయిన్ గెస్ట్గా కూడా వస్తున్నారట. సరే, ఫైనల్లీ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాత్రకి రష్మికకి ఆల్రెడీ లుక్ టెస్ట్ కూడా అయిపోయింది. ఎలా ఉంటుంది అసలు రష్మిక, ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, ఎందుకంటే మనం సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ని గెస్ట్ చేసామా, కాదు కదా. ఇప్పుడు సావిత్రి అనగానే సావిత్రి గారితో పాటు మన కీర్తి సురేష్ కూడా గుర్తొస్తారు. సేమ్ అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ మరి ఈ సినిమా ఈ బయోపిక్లో రష్మిక మందన అయితే మరి ఆ పాత్రలో కనిపించబోతుంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా ఉండబోతుంది అని. ఉంటుంది, బాగానే ఉంటుంది, ఎందుకంటే రష్మిక పాత్రలో నటించదు, జీవిస్తుంది కాబట్టి. రైట్, మరి 5:32 అవుతుంది స్టూడియో క్లాక్లో, వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే స్వాతితో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సమయం 5:45. ఇప్పుడు ఇది మన చట్టం. డిఆర్టీ డేట్ రికవరీ ట్రిబ్యునల్ రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఇవాళ డెట్ రికవరీ ట్రిబ్యునల్ డిఆర్టీ గురించి మనకు వివరించడానికి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ముఖ్యంగా బ్యాంకులు రుణాల రికవరీ కోసం ఏర్పాటు చేసిన డిఆర్టీ ఏ చట్టం కింద స్థాపించబడింది, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి వివరిస్తారా?
1: ఇది రికవరీ ఆఫ్ డెట్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్, ఆర్డీడీబీ అని 1993లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. చట్టాన్ని ఇప్పుడు పేరు మార్చి రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్ రప్స్ యాక్ట్ అంటున్నారు. ఇన్సాల్వెన్సీ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీబీ యాక్ట్ అయిపోయింది. ఆర్డీబీ 1993. ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే, బ్యాంకుల నిరర్థక ఆస్తులు విపరీతంగా పెరిగిపోయి బ్యాంకుల కేసులన్నీ సివిల్ కోర్టు ద్వారా మాత్రమే రికవరీ చేయగలిగిన సందర్భంలో చాలా కేసులు పెరిగిపోయి నిరర్థక ఆస్తులు చాలా పెరిగిపోవడంతో బ్యాంకులకి సరైన సమయానికే రికవరీ రాకపోవడం వలన నర్సింహం కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేవలం బ్యాంకుల కేసులనే పరిశీలించే అధికారం ఉన్న ఒక ట్రిబ్యునల్ని ఎస్టాబ్లిష్ చేయాలని. ఆ విధంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ దేశమంతటా నెలకొల్పబడ్డాయి 1993 సంవత్సరం నుంచి.
0: అయితే భారతదేశం అంతటా ఎన్ని డిఆర్టీలు ఉండే అవకాశం ఉందంట?
1: ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 39 డిఆర్టీలు ఉన్నాయి. దీనికి అప్పలేట్ ట్రిబ్యునల్స్ 5 ఉన్నాయి. దాన్ని డిఆర్ఏటి అంటారు.
0: డిఆర్టీకి డిఆర్ఏటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి?
1: డిఆర్టీ అంటే మొదటి స్టెప్. ఒకవేళ డిఆర్టీ న్యాయం జరగలేదని భావిస్తే డిఆర్ఏటి అప్పలేట్ ట్రిబ్యునల్, డెట్ రికవరీ అప్పలేట్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించవచ్చు.
0: అయితే ఈ డిఆర్టీకి ట్రిబ్యునల్ ఏదైతే అంటున్నారో దీనికి ఎవరు ఆధిపత్యం వహిస్తారు?
1: ప్రతి డిఆర్టీలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. అయితే కొన్ని కేంద్రాల్లో 2-3 బెంచులు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో 3 బెంచులు ఉన్నాయి. అట్లాగే పెద్ద పెద్ద వాటిలో 2-3 బెంచులు ఉండే, కలకత్తా, ఢిల్లీ, మెడ్రాస్ ఇట్లా ఎన్నో చోట్ల 2-3 బెంచులు ఉన్నాయి.
0: ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు?
1: ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి కానీ, ఆర్ ఇప్పుడు పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ జడ్జి కానీ, ఇంతకుముందు ఈవెన్ అడ్వకేట్స్ కూడా డిఆర్టీగా అపాయింట్ చేయగలిగే, ఐ మీన్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయగలిగేవారు. కానీ 2017లో చట్టం చేంజ్ అయిపోయి ఇప్పుడు కేవలం డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయిన వాళ్ళు, ఆరు పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించవచ్చు.
0: అయితే ఆర్డీబీ యాక్ట్ కి సర్ఫేసీ యాక్ట్ కి ఉన్న తేడా ఏంటి?
1: ఆర్డీబీ యాక్ట్ ఇది

0: సివిల్ కోర్టు అధికారాలని ఆర్డీబీకి సంక్రమించబడ్డాయి. సో ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే క్వాసీ ట్రిబ్యునల్, క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ, కానీ అన్ని సివిల్ కోర్టుకు ఉన్న అన్ని అధికారాలు డెట్ రికవరీ ట్రిబ్యునల్కి ఉన్నాయి. సర్ఫేసీ యాక్ట్ కి డిఆర్టీకి తేడా ఏంటంటే సర్ఫేసీ యాక్ట్ బ్యాంకులకే అధికారం ఇచ్చింది. ఎక్కడైతే ఆస్తులు తనఖా పెట్టి రుణం తీసుకున్న సందర్భంలో బ్యాంకులు తమంత తామే ఆ సెక్యూరిటీస్ని ఎన్ఫోర్స్ చేయగలుగుతారు. కాబట్టి అది డిఆర్టీ కోర్టు లాగే సర్ఫేసీ మాత్రం బ్యాంకులకే అధికారాలు ఇచ్చేది.
1: అయితే మీరు అన్నట్టు మొదట బ్యాంకు రుణాల తాలూకు రికవరీని సివిల్ కోర్టులో జరిగేవి, అక్కడ అన్ని కేసులు కలిసి లేట్ అవుతున్నందుకు
0: తొందరగా
1: అవ్వాలని డిఆర్టీ తీసుకోవడం జరిగింది. డిఆర్టీలో కూడా ఇంకా లేట్ అవుతుంది, అంటే స్పీడప్ చేయడం కోసం ఇంకా కేసులు పెరుగుతున్న క్రమంలో సర్ఫేస్ యాక్ట్ వచ్చి బ్యాంకులకి అధికారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిఆర్టీ విషయానికి వస్తే డిఆర్టీకి పరిమితి ఏమైనా ఉందా? ఎంత రుణం అయితే డిఆర్టీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? ఎంత అయితే కేసులు, ఎలాంటి పరిమితులు ఉన్నాయి?
0: ఇంతకుముందు 10 లక్షలు ఉండేది, 10 లక్షల రూపాయల రుణం బాకీ ఉంటే డిఆర్టీలోనే ఫైల్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ పరిమితిని పెంచి 20 లక్షలు చేశారు. ఇప్పుడు 20 లక్షల దాటి రుణం ఉంటే తప్పనిసరిగా డిఆర్టీలోనే ఫైల్ చేయాలి, అంతకన్నా తక్కువ ఉంటే మళ్ళీ సివిల్ కోర్టునే ఆశ్రయించాలి బ్యాంకులు.
1: అయితే ఇప్పుడు మొదటగా డిఆర్టీని బ్యాంక్ అప్రోచ్ అవుతుంది,
0: బ్యాంక్ ఫైల్ చేస్తుంది,
1: ఆ ఫైల్ చేయడానికి ఏమంటారు? మొదటి అప్లికేషన్ పెట్టేది బ్యాంక్ పెడుతున్నారు, రుణగ్రహీత
0: బ్యాంక్ వారే పెడతారు. దాన్ని ఒరిజినల్ అప్లికేషన్ అంటారు, ఓఏ,
1: ఓకే,
0: ఒరిజినల్ అప్లికేషన్ అంటారు. అయితే సర్ఫేసీ చట్టంలో కూడా డిఆర్టీకే అధికారం ఇచ్చారు, ఒకవేళ బ్యాంక్ నియమాలు సరిగ్గా పాటించిందా లేదా చూడడానికి. అప్పుడు మాత్రం రుణగ్రహీత ముందుగా అప్రోచ్ అవుతాడు డిఆర్టీని.
1: బ్యాంక్ తమ రుణ రికవరీ కోసం డిఆర్టీని అప్రోచ్ అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే అది ఓయే ఒరిజినల్ అప్లికేషన్. మీరు అన్నట్టు రుణగ్రహీత తనకి సర్ఫేసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో అన్యాయం జరిగిందని భావించి డిఆర్టీని అప్రోచ్ అయితే అది
0: సెక్యూరిటైజేషన్ అప్లికేషన్,
1: ఎస్ఏ, సెక్యూరిటైజేషన్ అప్లికేషన్ అంటున్నారు. అయితే ఈ ప్రక్రియలో బ్యాంక్ గానీ రుణగ్రహీత గానీ ఏదైనా రుసుము చెల్లించుకొని డిఆర్టీకి వెళ్లాల్సిందేనా?
0: బ్యాంక్ సూట్ ఫైల్ చేయాలంటే మాక్సిమం 150,000 రూపాయలు ఉంది.
1: అయితే ఈ డిఆర్టీలో ఒక ఫైల్, ఒరిజినల్ అప్లికేషన్ మీరు అన్నట్టు ఫైల్ అయిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, ప్రక్రియ ఎలా ఉంటుంది?
0: కొంతవరకు సివిల్ కోర్టులో ఉన్న ప్రక్రియనే, అయితే చాలా వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం బ్యాంకుల కేసులు మాత్రమే ఉంటాయి కాబట్టి, ఇందులో ప్రైవేట్ గానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అన్ని డిఆర్టీకినే అప్రోచ్ అవ్వాలి.
1: ఇప్పుడు బ్యాంక్ డిఆర్టీని అప్రోచ్ అయిన తర్వాత డిఆర్టీ నుంచి సమన్స్ వస్తాయి రుణగ్రహీతకి. రుణగ్రహీతకి ఎన్ని రోజుల సమయం ఉంటుంది?
0: 30 రోజుల్లో రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాల్సిందే, అందుకే వేగవంతం అవుతుంది ఈ ప్రక్రియ అని చెప్తున్నాను. సో ఒకటేంటంటే ఇక్కడ మౌఖిక ఎవిడెన్స్ అంటే పర్సనల్ ఎవిడెన్స్ జనరల్ గా ఉండదు డిఆర్టీలో, సివిల్ కోర్టులో అది తప్పనిసరి. సాక్షులను విచారించడం అదంతా తప్పనిసరి. ఇక్కడ అఫిడవిట్ ద్వారా ఎవిడెన్స్ ఫైల్ చేయవచ్చు, కాబట్టి ఈ ప్రక్రియలన్నీ తొందర తొందరగా అయిపోతాయి.
1: అయితే డిఆర్టీలో ఈ రికవరీ సర్టిఫికెట్ కి ఎలాంటి అధికారం ఉంటుంది?
0: ఒకటి ఏంటంటే సివిల్ కోర్టులో డిగ్రీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డిగ్రీని ఎగ్జిక్యూషన్ కోర్టులో డిగ్రీ హోల్డర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసి. కానీ డిఆర్టీలో డిగ్రీ వచ్చిన తర్వాత ఆ డిగ్రీ రికవరీ ఆఫీసర్ కూడా డిఆర్టీలో భాగమే. సో అది అతనికి ఇంటర్నల్ ప్రక్రియ ద్వారా వెళ్ళిపోతుంది ఎగ్జిక్యూషన్ కోసం, కాబట్టి దాంట్లో తేడా ఉండదు. డిగ్రీ బేసిస్ మీద రికవరీ సర్టిఫికెట్ తయారు చేస్తారు, ఆ రికవరీ సర్టిఫికెట్ ని రికవరీ ఆఫీసర్ ఎన్ఫోర్స్ చేస్తారు.
1: ఫైనల్ గా ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రుణగ్రహీతకి మళ్ళీ ఎలాంటి అవకాశం లేదు?
0: అవకాశం లేదని చెప్పలేము,
1: అంటే మళ్ళీ తను భావిస్తే అపీలేట్ ట్రిబ్యునల్ కి వెళ్ళొచ్చు. మీరు అన్నట్టు రుణగ్రహీత బ్యాంకు తప్పు చేసింది అని లేదా బ్యాంకు తనకేదో అన్యాయం చేసిందని భావిస్తే ఆ డిఆర్టీలో వచ్చిన జడ్జిమెంట్ విషయంలో గానీ ఏదైనా అనుమానం ఉంటే తను డిఆర్టీకి వెళ్ళొచ్చు. అయితే రుణగ్రహీతలు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ రుణం తీసుకుని దాదాపు 30 ఏళ్ల హోమ్ లోన్ కావచ్చు, 20 ఏళ్ల హోమ్ లోన్ కావచ్చు, 15 ఏళ్ళు కట్టిన తర్వాత చివరిలో ఏదో పరిస్థితుల వల్ల కానీ, బిజినెస్లో నష్టాల వల్ల కానీ, ఆరోగ్య రీత్యా ఏదైనా జెన్యున్ రీజన్తో కట్టలేకపోతే ఆ మిగిలిన చివరి 5 సంవత్సరాల కోసం కూడా మళ్ళీ ఆస్తి జప్తు అవ్వాల్సిందేనా? తను బ్యాంకుతో కానీ డిఆర్టీతో కానీ మాట్లాడుకొని క్లోజర్ బ్యాలెన్స్ లాగా లేదా ఏదైనా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందా?
0: సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తన పరిస్థితిని బ్యాంక్ అధికారులకు వివరించి బ్యాంక్ నియమాల ప్రకారం 1 టైం సెటిల్మెంట్ ఏదైనా సాధ్యమవుతుందా చూడొచ్చు. అది కూడా ప్రతి బ్యాంక్ నియమాలకు లోబడి తన విషయంలో అది సాధ్యమవుతుందా లేదా అతను విచారించవచ్చు. అది సాధ్యం కాని పక్షంలో ఇంకా వేరే దారి లేదు, ఎందుకంటే బ్యాంకులు కూడా వేరే వాళ్ళకి మళ్ళీ ఆర్థిక సహాయం చేయాలి అంటే వాళ్ళు ఇచ్చిన లోన్ వడ్డీతో సహా రికవరీ చేయాల్సిన పరిస్థితి, అది ఎవరు దాన్ని చేయలేరు కాబట్టి.
1: అయితే మీరు అన్నట్టు నేను తీసుకున్న రుణము గడువులు చెల్లించలేకపోవడం వల్ల

0: బ్యాంక్ ద్వారా డిఆర్టీకి వెళ్ళింది. ఎలాగైనా నేను మళ్ళీ నా ఆస్తిని కాపాడుకోవాలనుకుంటే డిఆర్టీకి వెళ్ళినా కూడా ఆ రుసుము నేను చెల్లించి మళ్ళీ నా ఆస్తిని
1: కాపాడుకోవచ్చు. అదైతే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా పూర్తి రుణాన్ని చెల్లించి తన కేసులో వన్ టైం సెటిల్మెంట్ ఏమైనా సాధ్యమవుతుందేమో బ్యాంక్ అధికారులను సంప్రదించి సెటిల్ చేసుకోవచ్చు. లోక్ అదాలత్ ద్వారా కూడా సెటిల్ చేసుకోవచ్చు.
0: ఓకే, అయితే ఏ పరిస్థితుల్లో కట్టలేని పరిస్థితి ఉంది, రుణగ్రహీత ఇంకా తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పుడు డిఆర్టీ వారైనా సరే ఆస్తిని జప్తు చేసుకుంటారు. వారైనా ఎలా డబ్బు అందిస్తారు బ్యాంక్కి? వారైనా అమ్మాల్సిందేనా?
1: అమ్మాల్సింది.
0: వారు ఎలా అమ్ముతారు?
1: దానికి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ రూల్స్ దీనికి అప్లికబుల్ చేశారు. సో ఆ విధి విధానాల ప్రకారం వాళ్ళు కూడా వాల్యుయేషన్ అవన్నీ తీసుకొని ప్రాపర్టీ వాల్యుయేషన్ దానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. పేపర్లో పబ్లిష్ చేయడము, దాన్ని అటాచ్ చేయడము, ప్రాపర్టీని అటాచ్మెంట్ అంటారు, అది చేసి దాని తర్వాత మళ్ళీ వేలం ప్రకటనలు అవన్నీ దానికి ఒక కొన్ని నియమాలు ఉంటాయి, 30 రోజులు 15 రోజులు అట్లాంటి. సో దాని ప్రకారం చేస్తారు.
0: ఏదైనా పరిస్థితుల్లో రుణగ్రహీతకి తన సొంత ఆస్తి కానీ సొంత ఇల్లు కానీ తీసుకున్న తర్వాత అనుకోని పరిస్థితుల్లో కట్టలేకపోయాడు, కానీ ఎవరికి ఇష్టం ఉండదు ఈ ప్రక్రియ. ఏదైతే జప్తు చేయడం అనేది ఏ సగటు పౌరునికైనా ఎవరికైనా ఇష్టం ఉండని ప్రక్రియ. మరి అలాంటప్పుడు అక్కడ ఏదైనా సందర్భం ఎదురైతే ఇష్టం లేని పరిస్థితుల్లో జప్తు జరుగుతుంది లేదా జప్తు హాజరైన వాళ్ళని ఏదైనా అనడం కానీ యాక్షన్లో పాల్గొనియకపోవడం కానీ ఇలా ఏమైనా చేస్తే అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు?
1: సర్ఫేసీలో అయితే ఒక ప్రొసీజర్ ఉంది, మెజిస్ట్రేట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ అడ్డుకుంటే. కానీ డిఆర్టీలో రికవరీ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రభుత్వ అధికారి చర్యలని అడ్డుకున్నట్టుగా అవుతుంది, అది ఒక నేరం కాబట్టి అట్లాంటి పని చేయరాదు. ఏ రుణగ్రహీత అయినా తనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ ప్రాపర్ ఆస్తి స్వాధీనంలో కానీ అమ్మడం వేలంలో కానీ ఇంకేదైనా ప్రక్రియలో న్యాయం జరగలేదనిపిస్తే భావిస్తే డిఆర్టీని కానీ అపలేట్ అథారిటీ డిఆర్ఏటీని కానీ అప్రోచ్ అయ్యి సరైన ఆర్డర్స్ స్టే కూడా తీసుకోవచ్చు, బ్యాంక్ ప్రక్రియను నిలిపివేసేయడానికి అభ్యర్థించవచ్చు. లీగల్ ప్రక్రియను మాత్రమే చేయాలి, అడ్డుకోవడం అవన్నీ ఒక విధంగా నేరమవుతుందని చెప్పవచ్చు.
0: రుణగ్రహీత తన ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో చివరిగా అప్పటికే డిఆర్టీ తరపున జడ్జిమెంట్ కానీ ఆర్డర్ కానీ ఫైనల్గా వచ్చేసి బ్యాంకు అమ్మకానికి వెళ్ళిపోయి అమ్మకం జరిగిన తర్వాత, ఇంకా హ్యాండ్ ఓవర్ జరగలేదు, అమ్మకం మాత్రమే జరిగింది, అప్పుడు రుణగ్రహీతకి తన డబ్బులు తను సమకూర్చుకోగలిగి అప్రోచ్ అయితే మళ్ళీ తన ఆస్తిని తను తిరిగి పొందే అవకాశం ఉందా చివరిగా?
1: అట్లాంటి అవకాశాలు చాలా వరకు లేనట్టే చెప్పొచ్చు. కానీ ఒకవేళ బ్యాంక్ అధికారులను సంప్రదించి కన్ఫర్మ్ కాకముందు ఏదైనా చేయవచ్చు. సేల్ అయిన తర్వాత కూడా రికవరీ ఆఫీసర్ అంటారు, ఆయన సేల్ కన్ఫర్మ్ చేసేదాకా అది ఇదవదు, ఆలోగా తను ఏదైనా చేసి తన ఆస్తిని రక్షించుకోవచ్చు. సేల్ కన్ఫర్మ్ కాకముందు, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఆ ప్రక్రియను ఆపడం
0: కష్టం. అటు సర్ఫేస్ యాక్ట్ కావచ్చు, ఇటు డిఆర్టీ కావచ్చు, కామన్ మ్యాన్ ఉద్దేశించి సగటు పౌరుడు చేస్తున్న తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
1: తన వనరులు తన కెపాసిటీ చూసుకొని మాత్రమే అప్పు తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ అందరికీ సహాయం చేయాలి అంటే మనం తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి. అనుకోని పరిస్థితులు ఎవరికైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ అదర్వైజ్ మనం మన పరిస్థితిని సమీక్షించుకొని ఆర్థిక వెసులుబాటును చూసుకొని మాత్రమే అప్పు తీసుకోవాలి, అదొకటి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు. సో ఇంకొకటి, మిగతా వాటిలో ఏదైనా ప్రక్రియలో బ్యాంక్ ఏదైనా పొరపాట్లు చేసి విధి విధానాలు సరిగ్గా పాటించకపోతే తప్పనిసరిగా కోర్టుని అప్రోచ్ అయితే తనకి రక్షణ లభిస్తుంది. బ్యాంక్ హై హ్యాండెడ్గా ఏ పని చేయడానికి లేదు, చట్టానికి లోబడే చేయాలి. ఆ చట్టాన్ని అతిక్రమిస్తే తప్పనిసరిగా డిఆర్టీ డిఆర్ఏటీ సహాయం చేస్తాయి.
0: బాగుంది హరీష్ గారు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, వచ్చేసాను జెన్జీ. మీకు నచ్చినవి, మీకు సంబంధించినవి, మీ జనరేషన్ కి సంబంధించిన క్రేజీ కూల్ ఇంట్రెస్టింగ్ విషయాలతో నిండిపోయే జెన్జీ షో. ఎస్, అసలు జెన్జీ అంటే ఏంటి? ఒక చేతిలో ఫోన్, ఇంకో చేతిలో కాఫీ, మైండ్ లో 1000 థాట్స్, ప్లేలిస్ట్ లో 100 సాంగ్స్, అయినా లైఫ్ మాత్రం జస్ట్ చిల్ బాస్. అట్లుంటాం మనం. ట్రెండ్స్ మారుతాయి, స్లాంగ్ మారుతుంది, టెక్నాలజీ రోజుకు ఒక లెవెల్లోకి వెళ్తుంది, కానీ క్యూరియాసిటీ మాత్రం ఎప్పుడు అదే లెవెల్, అదే సేమ్ వేవ్ లెంత్. ఒక గంటలో మనం చాలా మాట్లాడుకుందాం మన జనరేషన్కి కనెక్ట్ అయ్యే విషయాల గురించి. కొంచెం ఫన్, కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్స్, చాలా ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్. మధ్య మధ్యలో మీ ఫేవరెట్ మ్యూజిక్ అయితే ఉండాల్సిందేలేండి. మీరు ఎక్కడున్నా, కాలేజ్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ట్రాఫిక్లో స్టక్ అయినా, లేదా జస్ట్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చిల్ అవుతున్నా, టర్న్ ఆఫ్ ద వాల్యూమ్, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఎల్స్, బికాజ్ జెన్జీ షో ఇస్ ఆన్. నేను మీ అజయ్ చందన, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మంచి సాంగ్ వినేద్దాం, తర్వాత మంచి మంచి ముచ్చట్లు మాట్లాడేసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. స్టే ట్యూన్డ్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జి విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, అసలు మనం పెద్దవాళ్ళం అవుతున్నామా లేక ఫ్రెండ్షిప్ని కాంప్లికేట్ చేస్తున్నామా అనిపిస్తుంది ఈ మధ్య. ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ చాలా సింపుల్, నువ్వు నా ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్, అంతే. ఇప్పుడు మాత్రం ఒక ఫ్రెండ్ రిప్లై లేట్గా చేస్తే ఓవర్ థింక్, ఇంకొక ఫ్రెండ్ స్టోరీలో అందరినీ ట్యాగ్ చేసి మనల్ని మర్చిపోతే ఇంకో లెవెల్ ఓవర్ థింకింగ్. అసలు ఈ మధ్యకాలంలో జరిగిన ఒక స్టడీలో 3000 మందికి పైగా యంగ్ పీపుల్ని అడిగినప్పుడు ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, ఎమోషనల్ సపోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్గా విషయాలు బయటకు వచ్చాయన్నమాట. మనకి ఫ్యామిలీ అంటే కేవలం బ్లడ్ రిలేటివ్స్ మాత్రమే కాదు, మన లైఫ్లో ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే ఫ్రెండ్ని కూడా ఫ్యామిలీ లాగానే ఫీల్ అవుతామన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, మన ఫోన్ కాంటాక్ట్స్లో హండ్రెడ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉండొచ్చు, కానీ రాత్రి 2 గంటలకు ఏం జరిగింది అని అడగకుండా కాల్ లిఫ్ట్ చేసే ఫ్రెండ్స్ ఎంతమంది? ఇప్పుడేంటి అని విసుక్కోకుండా మన కోసం ఒక స్టాండ్ తీసుకునే ఫ్రెండ్స్ ఎంతమంది? సో అలాంటి ఫ్రెండ్స్ని చాలామంది వెతుక్కుంటున్నారు జెన్జీ. జెన్జీకిలో ఏముంది, జెన్జీ ఇలా అలా అనుకుంటున్నారు కదా, కానీ జెన్జీస్ ఒక మంచి థింగ్ని తీసుకొస్తున్నారు. ఇన్ని రోజులు ఉన్న ట్రామాని కట్ చేసి ఒక మంచి ఫ్రెండ్ని వాళ్ళే వెతుక్కుంటున్నారు. దట్ ఈస్ జెన్జీ. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

FM Rainbow 101.9. Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz Gen Z with me Ajay Chandana. Rainbow తో మీ జీవితం రంగులమయం. Yes, friends. హాలిడే అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఫేమస్ ప్లేస్ చూడడమేనా, లేక మనుషులతో టైం స్పెండ్ చేయడమా? Yes, friends. ట్రావెల్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది డెస్టినేషన్. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి, ఎన్ని ఫొటోస్ తీసుకోవాలి అని ప్లాన్ చేస్తాం. కానీ 2026 ఇండియన్ జెన్జీ ట్రావెల్ ప్రిఫరెన్స్లపై వచ్చిన ఒక సర్వే ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తోంది. ఏంటి, 75% మంది డెస్టినేషన్ కంటే ఎవరితో ట్రావెల్ చేస్తున్నామనేదే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇంకా 80% మంది ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ కంటే ట్రిప్లో జరిగే స్మాల్ స్మాల్ మూమెంట్సే ఎక్కువ మెమరబుల్ అని చెప్తున్నారట. అంటే ఒక ఫేమస్ ప్లేస్ చూసిన మెమరీ కంటే ఫ్రెండ్స్తో మిడ్ నైట్ వరకు మాట్లాడిన కన్వర్జేషన్, రోడ్ ట్రిప్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్గా దొరికిన ఒక చిన్న కేఫ్ కూడా ఎక్కువ గుర్తుండిపోతుందన్నమాట. సో

ఏంటంటే నాకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది, ఏంటి అసలు ఒక ట్రిప్ ప్లాన్ చేస్తాం, మనం కావాలనుకుంటుంది ట్రిప్ వెళ్ళాలి ట్రిప్ వెళ్ళాలి, మన ఆలోచన అంతా అక్కడేదో గొప్పగా ఉంటుంది దాన్ని చూసి రావాలని కాదు, మన ఫ్రెండ్స్తో హ్యాపీగా, అంటే మనం చిల్ అయ్యే గ్యాంగ్, మన

లేకపోతే ఆ ట్రైన్ జర్నీ, ఆ ఫ్లైట్ జర్నీ ఏదైనా సరే, అదే మనకి మెమరీస్ని ఇస్తుంది, అదే మన మెమరీస్ని ఎప్పటికీ మనం హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది. అది ఎస్. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏ డెస్టినేషన్ అని ప్లాన్ చేయకుండా ఎవరెవరితో వెళ్తున్నాము అన్నది ముందు ప్లాన్ చేసుకోవాలి మనం ఏమంటారు. అప్పుడే మన వైబ్ మ్యాచ్ అవుతుంది. లేకపోతే మన ఇంట్రెస్ట్లు వేరే ఉండి, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే ఉండి, మనం ఇది చేద్దామంటే వద్దు అనే వాళ్ళతో, అబ్బా ట్రిప్ అస్సలు అది ట్రిప్ కాదు బాబోయ్ హెల్, అంటే నాకు కూడా అలాంటి కొన్ని వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. సో అట్లా అనమాట. సో ఇంకా ముచ్చట్లు మాట్లాడుకుందాం. వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, జెన్జీ విత్ మీ ఆజే చంద్ర, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్.

0: హైదరాబాద్స్ హార్ట్ బీట్,
1: సికింద్రాబాద్స్ వైబ్,
0: ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్. దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఎంటర్‌టైన్‌మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్.
1: మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో.
0: సో whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz and Z with me Ajay Chandana. Rainbow తో మీ జీవితం రంగులమయం. Yes, friends. జెన్ జీ పై కామన్ గా ఒక ఒపీనియన్ ఉంటుంది అందరికి. షాపింగ్, కేఫ్స్, గ్యాడ్జెట్స్, ట్రావెల్, ఎంటర్టైన్మెంట్, మనీ వచ్చిందంటే మనం మొత్తానికి స్పెండ్ చేసేస్తాము అని. కానీ రీసెంట్ ఇండియా సర్వేలో పిక్చర్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉందట. 4,000 మందికి పైగా ఇండియన్ జెన్ జీ రెస్పాన్స్లలో 57% మంది తమ ఇన్కమ్లో 20% కంటే ఎక్కువ సేవ్ చేస్తున్నామని చెప్పిండట. అంటే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్తో పాటు ఫ్యూచర్ గురించి కూడా ప్లానింగ్ ఉందన్నమాట మన జెన్జీస్లో. ఒక సైడ్ వీకెండ్ కేఫ్స్, కాన్సర్ట్, షాపింగ్స్ ఉంటాయి. ఇంకో సైడ్లో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇది ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కదా. లైఫ్ని ఎంజాయ్ చేయాలి కానీ ఫ్యూచర్ని కూడా మర్చిపోకూడదు కదా. సో అలానే థాట్స్తో చాలామంది యంగ్ పీపుల్ ఇప్పుడు కనిపిస్తుందట. అసలు జెన్జీస్ని కొన్ని వాటిలో చాలా రాంగ్ పోర్ట్రే అవుతుందేమో అనిపిస్తుంది. నిజంగా చాలామంది ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ వైపు వెళ్తున్నారు. సో ఎస్ జెన్జీస్, ఇంకొంచెం మనల్ని మనం ప్రూవ్ చేసుకునే సమయం వస్తుందేమో అనిపిస్తుంది. ఇంకా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి ఇలాంటి వృధా ఖర్చులు కొంచెం మానుకొని ఇంకా మనంటి మనం

ప్రూవ్ చేసుకోవాలి. 57% కాస్త 100% కూడా అందరూ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగా చేసుకున్నారు అని అనిపించుకుందాం మనం. ఏమంటారు? ఎస్, ఇంతకీ మీకు శాలరీ వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ షాపింగ్స్ అవన్నీ ప్లాన్ చేసుకుంటారా, లేక ఫస్ట్ సేవింగ్స్ వైపు వెళ్ళిపోతారా, లేకపోతే అదంతా కాదు చలో బై ఫస్ట్ బిర్యానీ తినేసి ఒక కోక్ తాగేసి తర్వాత ఆలోచిద్దాం అనుకుంటారా? ఎస్, నాకు మెసేజ్ చేయండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆది చందన. రెయిన్బోతో మీ జీవితం రంగుల వ్యాయామం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz Rainbow తో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లోక్ లో సమయం 7 గంటలు దాటి 3 నిమిషాలు దాటి 36 సెకండ్లు కూడా అయిపోయింది. సో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అనువంతా ఇప్పుడు మనం వినేసిద్దాం. వింటూనే ఉండండి FM Rainbow 101.9 MHz Rainbow తో మీ జీవితం రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మన లైఫ్లో మనం ఏదైనా కొత్తగా చేసేటప్పుడు ఆ ఫస్ట్ ఫ్యూ డేస్ మనకి చాలా స్పెషల్గా ఉంటాయి. లైక్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్.

కాలేజ్, ఆర్ ఫస్ట్ డే అట్ ఆఫీస్, ఇన్ అ న్యూ సిటీ, ఇలా చాలా. ప్రతి ఫస్ట్ డే మనకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని, ఒక కొత్త రెస్పాన్సిబిలిటీని, ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేస్తుంది. అలాంటి టైంలో మనకి ఎక్సైట్మెంట్ ఉంటుంది, హోప్ ఉంటుంది, ఇక్కడ నుంచి మన లైఫ్ ఇంకా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ ఉంటుంది. కానీ మనందరి లైఫ్లో ఒక్క ఫస్ట్ డే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయడం కంటే ఒక చాలా పెద్ద చాప్టర్ని ఎండ్ చేస్తుంది. అదే ద ఫస్ట్ డే ఆఫ్టర్ రిటైర్మెంట్. మనకి రిటైర్మెంట్ అంటే ఫ్రీడమ్లా అనిపిస్తుంది. నో ఆఫీస్ టెన్షన్, నో ట్రాఫిక్, నో డెడ్ లైన్స్. ఇప్పుడు వాళ్ళ లైఫ్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు అని మనం అనుకుంటాం. కానీ ఫర్ ఎ పర్సన్ హూ వాజ్ యూస్డ్ టు ఎ రొటీన్ ఫర్ 30-35 ఇయర్స్, సడన్గా ఒకరోజు మార్నింగ్ లేచి చూస్తే ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అంత ఫ్రీ టైమ్ని స్పెండ్ చేయడం వాళ్ళకి ఫ్రీడమ్ లాగా అనిపించకపోవచ్చు. డియర్ లిసనర్స్, ఒక ఫాదర్ తన లైఫ్లో 35 ఇయర్స్ ఫ్యామిలీ కోసం వర్క్ చేసి ఒకరోజు ఆఫీస్కి గుడ్ బై చెప్పిన తర్వాత తన నెక్స్ట్ చాప్టర్ని ఎలా కనిపెట్టుకుంటున్నాడో మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతలో విందాం. ఏంటండి, రేపు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా, మరి అలారం ఎందుకు పెట్టుకుంటున్నారు? అయ్యో అవును కదా, అలవాటైపోయింది రాదా, రేపైనా కొంచెం లేట్గా లేయండి. అవును రాదా, రేపు మార్నింగ్ అలారం మోగకుండానే నేను నిద్ర లేచేస్తే అప్పుడేం చెయ్యాలి? ఏముంది, మళ్ళీ పడుకోండి రాదా. ఆ నైట్ చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నాన్న అలారం సెట్ చేయకుండా పడుకున్నారు. కానీ బాడీకి అలవాటైన క్లాక్కి రిటైర్మెంట్ ఇవ్వడం అంత ఈజీ కాదు కదా. అందుకే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మార్నింగ్ 6 కల్లా మెలకు వచ్చేసింది. మళ్ళీ తిరిగి పడుకోవడానికి ట్రై చేశారు, కానీ ఇంకా నిద్ర పట్టక 6:15 కల్లా లేచేశారు. ఫ్రెష్ అయిపోయి రాధా ఇచ్చిన కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతుండగా వాళ్ళ అబ్బాయి రోహన్ వచ్చాడు. నాన్న, మీరెందుకప్పుడే లేచేశారు? అలవాటైపోయిందిరా. కొన్ని రోజులు అలానే ఉంటుందిలే నాన్న, లేచేశారు కదా, కానీ ఇప్పుడు మాత్రం మంచిగా రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి, కాసేపు టీవీ అవి చూడండి అని చెప్పి ఇక రోహన్ తన స్కెడ్యూల్లో బిజీ అయిపోయాడు. అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు అండ్ దెన్ రోహన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాధేమో పూజలని, ఇంటి పనులని, వంట అని బిజీ అయిపోయింది. ఈవినింగ్ ఏమో టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయింది. రాధ వెళ్ళిపోయాక ఇల్లు ఇంకా సైలెంట్ అయిపోయింది. ఇంకా ఏం చేయాలో తెలియక టీవీ ఆన్ చేశారు. న్యూస్ చూశారు, ఛానల్ మార్చారు. క్రికెట్ చూశారు, మళ్ళీ ఛానల్ మార్చేశారు. ఇక లాస్ట్కి ఫోన్ తీసుకున్నారు. కాంటాక్ట్స్ ఓపెన్ చేశారు, కానీ ఎవరికి కాల్ చేయాలో తెలియలేదు. ఫైనలీ ఆ ఫోన్ కూడా పక్కన పెట్టేసి బాల్కనీలోకి వెళ్ళారు. అందరూ ఎక్కడికో వెళ్తున్నారు, కానీ తన మాత్రం బాల్కనీలో నుంచొని వాళ్ళందరినీ చూస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా అలాగే గడిచాయి. మార్నింగ్ న్యూస్ పేపర్, ఆఫ్టర్నూన్ టీవీ, ఈవినింగ్ బాల్కనీ. రాధేమో తన పనుల్లో బిజీ, రోహనేమో ఆఫీస్లో బిజీ. ఇంట్లో అందరున్నారు, కానీ తన డేలో మాత్రం తన కోసం ఒక్క మీనింగ్ఫుల్ పని కూడా లేదు. ఒకరోజు ఇక గ్రోసరీస్ తెద్దామని మార్కెట్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. రాధా, గ్రోసరీస్ కావాలి కదా, నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాలే. రోహన్ వచ్చాక తెస్తాడులేనండి, మీరెందుకు వెళ్ళడం? వాడు ఆఫీస్ నుంచి వచ్చేసరికి అలిసిపోతాడు కదా, నేను ఇప్పుడు ఊరికే ఉన్నా కదా, నేను వెళ్ళి తెచ్చేస్తాలే. అప్పుడే రోహన్ వచ్చాడు. నాన్న, ఎక్కడికి? మార్కెట్కిరా. మీరెందుకు నాన్న వెళ్ళడం, నేను ఆన్లైన్ ఆర్డర్ చేసేస్తా కదా. నెక్స్ట్ డే బ్యాంక్ పని వచ్చిన, నాన్న నేను చూసుకుంటాలే, బైక్ సర్వీస్ అంటే నేను తీసుకెళ్తా నాన్న, పోస్ట్ ఆఫీస్ పని అంటే అది కూడా ఆన్లైన్లో అయిపోతుంది నాన్న, నేను చేసేస్తా కదా. ఇలా ప్రతి చిన్న పనికి ఒకటే మాట, మీరు వెళ్ళకండి, మేం చేసేస్తాము అని. రోహన్ చెప్పేది ప్రేమతోనే, వాళ్ళ నాన్న మీద కేర్తోనే. కానీ రోజు రోజుకి ఆ కేర్ మధ్యలో వాళ్ళ నాన్నకి నా లైఫ్లో నా డిసిషన్స్ ఇంకా నేను తీసుకోలేనా అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ రోహన్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నని బాల్కనీలో సైలెంట్గా కూర్చోవడం చూశాడు. ఏమైంది నాన్న?

రోహన్, నువ్వు చేస్తున్నదన్నీ నాకు అర్థమవుతుందిరా. మార్కెట్కి వెళ్ళొద్దంటావు, బ్యాంక్కి నేను ఎందుకు అంటావు. నువ్వు నా కోసం కేర్ చేస్తున్నావని నాకు తెలుసు, కానీ నేను కొంచెం కేజ్డ్గా ఫీల్ అవుతున్నారా? కేజ్డా? అవునరా, 35 ఇయర్స్ నుంచి నా డెసిషన్స్తో నేను బతికానురా. మార్కెట్కి వెళ్ళాలంటే వెళ్ళాను, బ్యాంక్ పని ఉంటే చేశాను. కానీ ఇప్పుడు ప్రతిసారి ఇది మీరు చేయకండి, అది మేము చేస్తామని వింటుంటే కొన్నిసార్లు నేను అసలు ఇప్పుడు ఏమైనా చేయగలనా అని నాకు అనిపిస్తుందిరా. నాన్నా, మీరు ఇలా ఫీల్ అవుతున్నారని నాకు తెలీదు. నువ్వేమి రాంగ్ కాదు రోహన్, నువ్వు ప్రేమతోనే చేస్తున్నావు, కానీ నేను చేయగలిగిన పనులు నన్ను చెయ్యనివ్వు. నేను హెల్ప్ అడిగితే హెల్ప్ చెయ్యి, కానీ ప్రతి పని నువ్వే చేసేస్తే నాకు చాలా డిపెండెంట్గా ఉంటున్నట్టు ఫీలింగ్ వస్తుంది. సారీ నాన్న, కేర్ చేస్తూ మీ ఇండిపెండెన్స్ని తీసేసుకున్నా. రేపు మార్కెట్కి ఇద్దరం కలిసి వెళ్దాం, సరేనా? అలా అన్నా బాగుంది. డియర్ లిసనర్స్, మన పేరెంట్స్కి మనం వర్క్ చేయకుండా రెస్ట్ తీసుకోండి అని చెప్పడం రాంగ్ కాదు, కానీ అలాగే వాళ్ళ ఏజ్ పెరిగిందని వాళ్ళ డిసిషన్స్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ చాయిసెస్ అన్నీ మనమే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి గ్రోసరీ బ్యాగ్ హెవీగా అనిపిస్తే మనం క్యారీ చేద్దాం, వాళ్ళకి బయటకు వెళ్ళేది ఉంటే మనం అకంపనీ చేద్దాం, కానీ వాళ్ళు చేయగలిగిన చిన్న చిన్న పనులని వాళ్ళనే చేయనిద్దాం. మేబీ రిటైర్మెంట్ తర్వాత మన పేరెంట్స్కి మనీ కన్నా, మెడిసిన్ కన్నా, కంఫర్ట్ కన్నా అవసరమైన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇండిపెండెన్స్. మన పేరెంట్స్ వాళ్ళ లైఫ్ మొత్తం మనల్ని ఇండిపెండెంట్గా చేయడానికి స్పెండ్ చేశారు. ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళని మన మీద డిపెండెంట్గా ఫీల్ చేయించకపోవడమే. నాన్న, మీ ఒపీనియన్ చెప్పండి. అమ్మ, మీరు సెలెక్ట్ చేయండి. నాన్న, మీరు కూడా రండి. అమ్మ, మీరు లేకుండా ఇది కంప్లీట్ కాదు. ఇలాంటి మన చిన్న చిన్న మాటలే వాళ్ళకి మళ్ళీ ఒక పర్పస్ని ఇస్తాయి. డియర్ లిసనర్స్, వాట్ వీ మస్ట్ రియలైజ్ ఇస్ దాట్ మన కేర్ వాళ్ళ ఫ్రీడమ్ని తీసేసుకోకూడదు. ఇది మన ఇవాల్టి అనువంత. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Yes, welcome. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆజ్ చందన. రెయిన్బో తో మీ

0: జీవితం రంగులమయం. ఎస్, ఈరోజు ఒక మంచి సూపర్ టాపిక్ తీసుకొచ్చాను అనమాట. ఏంటి టాపిక్ అంటే, అసలు ఒక కాంప్లిమెంట్ మనకి లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది, అదేంటి నాతో షేర్ చేసుకోవాలి. నా హలో, ఎస్, ఏంటంటే కాంప్లిమెంట్, చిన్నప్పుడు నేను ఏం చేసినా, అరే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు మీరు, పాప నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు అని అనేవారు అనమాట. ఎవరో ఒకరు ఖచ్చితంగా నన్ను గుర్తుపట్టి, అరే బాగా డ్యాన్స్ చేసావే ఈరోజు అని మాట్లాడేవాళ్ళు అనమాట. సో అది నాకు తెలియకుండానే ఒక మంచి హ్యాపీనెస్ ఇచ్చి, నా డ్యాన్స్ చేయాలన్న ఒక ఆశ ఇంకెక్కువ పెరిగేదనమాట. సో అలా మీకు ఎవరికైనా ఒక్కరు మనల్ని మెచ్చుకున్న ఒక సందర్భం ఉంటుంది కదా, ఆ కాంప్లిమెంట్ ఏదైనా గుర్తుంటే నాకు కాల్ చేసి చెప్పండి. కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323-0030, 0402323-4821, 0402970-4715. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ చందన గారు, బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: నేనేది చాలా బాగున్నాను.
0: ఎస్ చెప్పండి.
1: అదే పేరు రమేష్ మాట్లాడుతున్నానమ్మా. అదే టాపిక్ వస్తే, 2072 లో మా స్కూల్ నుంచి మాకు కబడ్డీలో కప్ వచ్చింది మేడం.
0: ఓకే,
1: అది నేను అందులో కనీసం 7-8 పాయింట్స్ నేను తీసుకొచ్చాను అనమాట.
0: ఓకే,
1: అది డివో చేస్తే మేము తీసుకున్నాం అనమాట. అది మాకు చాలా ఇప్పటి జ్ఞాపకం ఉంటుంది.
0: ఓకే,
1: ఇంకోటి నాకు మ్యాథ్స్ లో బాగా మార్క్స్ వచ్చేది మేడం, అన్నాజీ శర్మ ఉండదు అనమాట. క్లాస్ లో నాకు చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి చాలా ఇది చేశాను అనమాట. అందరికంటే ఎక్కువ క్లాస్ లో నాకు మ్యాథ్స్ వచ్చాయి, వేరే దాంట్లో చాలా తక్కువ వచ్చేది, కానీ మ్యాథ్స్ లో చాలా బాగా వచ్చేది.
0: ఓకే,
1: ధన్యవాదాలు అమ్మా. చేయడం
0: రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి? సారీ, లైన్ కట్ అయిపోయింది. సో అదన్నమాట సంగతి, చాలా వరకు మనకి కొన్ని కొన్ని కాంప్లిమెంట్స్ అలా గుర్తుండిపోతాయి కదా, అలా గుర్తున్నవి నాతో షేర్ చేసుకోండి. వింటూనే ఉండండి రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: 101.9.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హెల్లో, రెయిన్బో విత్ మీ ఆద్య చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మీ లైఫ్లో ఒక కాంప్లిమెంట్, జీవితాంతం గుర్తుండిపోయి ఉండే కాంప్లిమెంట్ ఏంటి? ఒక్కొక్కసారి స్ట్రేంజర్స్ మనకి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు, ఒక్కొక్కసారి మనకు బాగా తెలిసిన వాళ్ళు. అప్పటి వరకు మన

0: గమనించలేదు అన్నట్టుగా ఉంటారు. కానీ సడన్గా ఒకరోజు వచ్చి, అరే చాలా బాగా చేసావురా, అరే చాలా బాగా చేసావమ్మా అని సడన్గా చెప్తారు. ఆ రోజు మనకి చాలా డిఫరెంట్గా ఫీల్ ఉంటుందన్నమాట, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి మూమెంట్ మీ లైఫ్లో ఉంటే నాతో షేర్ చేసుకోండి. నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? రమణయ్య గారు, గుడ్ ఈవినింగ్.
1: 2005లో ముందుగా శుక్లాంబరధరం ఇష్టం శుచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే మా చందనాకు వినాయకుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.
0: థ్యాంక్ యూ, మీకు కూడా.
1: డిజైనర్స్ అందరికి, ఆర్జలకి అందరికి కూడా. సరే అమ్మా, టాపిక్ వచ్చేస్తే నేను 2005లో ఒక గుడిలో చూడామణి గారిని మనకు టీవీలో గానీ ఎక్కడెక్కడ ప్రవచనం చెప్తానమాట. ఆమె ఏం చేసిందంటే, ఆమె ప్రవచనం చెప్తానప్పుడు నేనంతకు నేనే ఒక చిన్న పాట పాడతానమ్మా అని అడిగాను. వాళ్ళకి తెలియదు కదా నా విషయం, నేను పోయినాను. అయితే ఏం చెప్ప, ఏం పాడతావు అంటే, నేను భగవద్గీత మీద అమ్మ ఏ సందర్భంలో పుట్టింది అని చూపు రాశారు, ఎప్పుడు దాని యొక్క విశిష్టత ఏమిటని చెప్పి పాట పాడతా అని చెప్పి పాట పాడినా అనమాట. అరే ఎంత బాగా పాడినారండి, ఇది నిజంగా నేను గుర్తు పెట్టుకుని ఇది నేను రాసుకుని రికార్డు చేసుకుని తప్పకుండా ఎక్కడ ప్రవచనం చెప్పినా ముందు ఈ పాట పాడి మళ్ళీ నా ప్రవచనం చెప్తానండి అని చెప్పింది.
0: నాకు
1: ఇంకోటి ఏమైందంటే, నేను ఆమెకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చిన, ఆమెకి చూడమని గారికి ఏం చెప్తానంటే, అమ్మ అందరూ చాలా మంది కూర్చున్నారు, ఒక 100 మంది అక్కడ కూర్చున్నారు ప్రవచనానికి, మీరు ఎవరన్నా త్రేతాయుగంలో సీతమ్మ యొక్క జనలో చూడమని చూసినారా, మీరు ఎవరు చూడలేదు కదా అంటే, ఎవరు చూసినా మేము ఎవరు చూడలేదు కదా, ఎవరు ఇదో మనకి చూడమని గారు వచ్చారు, ఈమె ఆ చూడమని ఆ చూడమని ఈ చూడమని అని చెప్పిన అనమాట. అబ్బా ఎట్లా గుర్తు పెట్టుకున్నావు రమణయ్య గారు అని చెప్పేసి ఆమె చాలా పోయిందమ్మా. అట్లనే మా మనవరాలు చందన ఏం కాంప్లిమెంట్, చందనకి ఏం కాంప్లిమెంట్ ఇచ్చింది చెప్పాలా?
0: చెప్పాను స్టార్టింగ్ లోనే, ఒకరు చాలా వరకు డాన్స్ బాగా చేస్తున్నావు అనేవాళ్ళు, అది నాకు చాలా హ్యాపీగా అనిపించేది. డాన్స్ చాలా బాగా చేస్తున్నావు నువ్వు అనేవాళ్ళు, నాకు ఊహ తెలియని వయసులో కూడా. ఎక్కడ మ్యూజిక్ వినిపించినా డాన్స్ డాన్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రమణయ్య గారు. ఎస్, మరి ఒక కాల్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారండి?
0: ఫైన్ అండి, బాగున్నారా?
2: బాగున్నామండి. నా పేరు శిరీష పదార్థ.
0: ఎస్ శిరీష గారు, చెప్పండి.
2: సో నాకైతే ఒక, సో మా కమ్యూనిటీలో ఒక ఉమెన్స్ లీగ్ ఉండే జరిగిందండి లాస్ట్ ఇయర్. సో అందులో సో నాకేం రాదు, సరే ఒకసారి ట్రై చేద్దాం, పార్టిసిపేట్ చేద్దాం, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ కదా. సో 11 ప్లేయర్స్ ఒక టీమ్ లో నేను 11th పొజిషన్ ఉన్నా పర్వాలేదు అనుకుని నేను నేమ్ ఇచ్చాను. సో ప్రాక్టీస్ కి వెళ్ళిన రోజు, వెళ్ళిన రోజు ఒక్కొక్కరికి 15 బాల్స్ అలా ఇచ్చారు. సో అందులో నేను ఒక 2 అన్నా కొట్టాలి, అసలే కొట్టకుండా పరుగు పోవద్దు అనుకుంటూ వెళ్ళా. సో నా ఛాన్స్ వచ్చేసరికి చాలా భయపడుతూ వెళ్ళాను ఆ ప్లేస్ కి. సో ఫస్ట్ బాల్ కి 4 కొట్టేసా, ఇంకా హ్యాపీనెస్ ఎక్సైట్మెంట్ లో 15 బాల్స్ లో 11 బాల్స్ కొట్టేసాను, అందులో 7 4
0: వెళ్ళాయి.
2: సో అప్పుడు ఆ ఆట చూసి నన్ను కెప్టెన్ చేసేసారు. అయితే ఫైనల్స్ లో మాకు గోల్డ్ కప్ రాలేదు కానీ సిల్వర్ కప్ వచ్చింది.
0: సూపర్ శిరీష గారు, అది కదా కాన్ఫిడెన్స్ అంటే. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
2: నేను అందరితో చెప్పుకోగలను, సో నాకు కూడా క్రికెట్ వచ్చు, మా ఇంట్లో నా దగ్గర కప్ ఉంది.
0: యా యా యా యా, ఓకే అండి, థ్యాంక్ యూ,
2: థ్యాంక్ యూ.
0: సో నెక్స్ట్ కాల్ లైన్ లో ఉన్నారు, అదన్నమాట సంగతి. నిజంగా మనం అనుకుంటాం కదా,

చాలా వరకు అదే చెప్పాను కదా, మనలో ఉన్న స్ట్రెంగ్త్ని మనం ఎప్పుడు గుర్తించము, ఎప్పుడు మనని మనం తక్కువ చేస్తూ చూసుకుంటూ ఉంటాం, అబ్బా నాకు ఇది చేయరాదు, నాకు ఇది రాదు, నేను ఇలా చేయలేను అలా చేయలేను అని.

0: FM Rainbow 101.9. ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో, రెయిన్బో విత్ మీ ఆద్య చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. చాలా చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. నిజంగా ఈ టాపిక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కరి కాంప్లిమెంట్స్ వినడం అనేది ఎంత బాగుంది కదా. అసలు ఫలానా వాళ్ళకి ఇలాంటి కాంప్లిమెంట్ వచ్చిందట అని అంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉందో తెలియదు, కానీ వినే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంది. అరే, ఇలా ఒకరిని మనం మెచ్చుకుంటే వాళ్ళ లైఫ్లో ఎంత సంతోషిస్తారు అన్న ఒక థాట్ ఎంత బాగుంది కదా. మనం కూడా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళని అలా అనాలి, ఇలా అనాలి, ఆ అబ్బా ఇలా చేశారు అలా చేశారు అని తప్పులు వెతకకుండా ఎంతో కొంత ఎంకరేజ్మెంట్గా ఒక కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళ లైఫే మారిపోవచ్చేమో, మేబీ అలా ట్రై చేయొచ్చు కదా. సో నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సరే, మీ లైఫ్లో మీకు వచ్చిన బెస్ట్ మర్చిపోలేని కాంప్లిమెంట్ ఏంటి నాతో షేర్ చేసుకోండి. ఎస్, మీరు నాతో షేర్ చేసుకోవాల్సినటువంటి నెంబర్స్, కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003 0402323484821 0402970471. సో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ అండి, చందన మేడం గారు. ఓం శాంతి.
0: ఎస్ ఎస్ ఎస్, చెప్పండి.
1: కూడా హ్యాపీ గణేష్ గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకం
0: సార్. మీ దగ్గర నెట్వర్క్ సరిగా లేనట్టుంది, వినిపించట్లేదు సరిగా. ఓకే అండి, ఓకే. సారీ అండి, వినిపించలేదు. ఓకే, నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: రామాచారపురం విజయనగరం నుంచి మాట్లాడుతున్నామా.
0: చెప్పండి సార్.
2: అది మేడం, నేను 1976 లో ఎస్ఎస్సీ అవుతుందమ్మా. అప్పుడు స్కూళ్ళలో గేమ్స్ పెడతారు అమ్మా, గేమ్స్ పెడతారు కదా. పెద్దప్పుడు ఏం చేసిందంటే నాకు అప్పుడు కొన్ని మెల్లకాలు ఉండే, అప్పుడు నాకు చెస్ ఆడడం బాగా ఇష్టం అమ్మా. ఇస్తాడో ఏం చేసిన సరే మెల్లకు ఉంది అనుకుని నాకు మాకు చెస్ లో 3 ఛాన్స్ ఇస్తారు. అప్పుడు 3 ఛాన్స్ ఇచ్చేవారు కదా. అదేం చేస్తే ఫస్ట్ స్ట్రై చేసిన ఒక పాయింట్ లో 2 పాయింట్లు గ్యాప్ అయినా, 1 లో 2 పాయింట్లు ఓడిపోయినా. ఓడిపోతే చాలా చాలా టెన్షన్ అనిపిస్తుంది, ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి. ధ్యానం చేసి అది ఇంకా 3 లలో 2nd 3rd గెలిచిందమ్మా. అవి కప్పించారు, వెరీ గుడ్ అన్నారు. అది అబ్బాయి చాలా మంది మెల్లకని కదా, ఇది ఎక్కడ చూస్తున్నాను అనుకుంటారు కదా. ఈ మెల్లకని పక్క కోచ్ సారు అంటారు, ఇది ఎక్కడ చూస్తుంటాడు అని నాంటే అడిగితోడు ఆడ గమ్మత అవుతున్నారా, ఇటు చూస్తున్నా నా దిక్కు చూస్తాను నీ దిక్కుస్తాను నీ చూసి ఒకటే దిక్కు
0: కదమ్మా.
2: సడన్ గా ఏమైందంటే దాని వల్ల ఇంకా 2 ఓకే అని కప్పించారమ్మా. థ్యాంక్స్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.

థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో అలా అనమాట, చాలాసార్లు మనము మన పైన కాన్ఫిడెన్స్ ఉండదు మనకి, అబ్బా నేను చేయలేను, మనకి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, నా దగ్గర ఇది లేదు అది లేదు, నేను ఇలా చేయలేను అలా చేయలేను అని. కానీ ఒక్కసారి ధైర్యం చేసి ముందుకెళ్తే నిజంగా యూనివర్సే మనకి మంచి సక్సెస్ని ఇస్తుందేమో. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టే ట్యూన్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: రెయిన్బో 101.9. ఎస్, వెల్కమ్ బ్యాక్. మీ వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో, రెయిన్బో విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ అండి, మనం మాట్లాడుకుంటున్నాం మీ లైఫ్లో మర్చిపోలేని ఒక కాంప్లిమెంట్ గురించి. సో చాలామంది లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. వింటూనే ఉండండి మన కాలర్స్. ఇది గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి
1: నుంచి?
0: ఓకే అండి, చెప్పండి.
1: చిన్నప్పుడు ఈ డే వినాయక చవితికి ఎప్పుడు అందరూ ఇళ్లలో చేసుకునేవారు, స్కూల్లో ఎవరు చేసేవారు కాదు పూజలు.
0: ఓకే,
1: అప్పుడు నన్ను క్లాస్ లేదా చేశారు అనమాట. అప్పట్లోనే
0: ఓకే
1: చేసినప్పుడు ఏం చేశానంటే, మన స్కూల్లో కూడా చేస్తే విద్యా బుద్ధులు అందరికీ వస్తాయని చెప్పని మనిషికి ఒక్కొక్క రూపాయి చొప్పున చందా వసూలు చేశాను. మిగతా డబ్బులు సరిపోకపోతే నేనే వేసుకునేవాడిని. పూజ అది అంతా చేసేవాళ్ళు, పప్పు బెల్లా పంచుకునేవాళ్ళని. అది ఊర్లో వాళ్ళు మెచ్చుకున్నారు, టీచర్స్, హెచ్ఎం గారు అందరూ కూడా మెచ్చుకుని ఎప్పటికూ నన్ను గుర్తు చేస్తుంటారు అనమాట.
0: నేనంటే
1: మాకు ఈ వినాయక చవితి పూజ స్టార్ట్ అయింది స్కూల్లోనే. ఎంతమంది ఎవరిలో వాళ్ళు చేసుకునేవారు, కానీ స్కూల్లో చేసేది కూడా పెద్ద చాలా గొప్పతనం అది. ఎప్పటికీ నన్ను వాళ్ళు గుర్తు చేస్తుంటారు, ఫోన్లు చేస్తుంటారు. ఒక్కొక్క రూపాయి ఎప్పటిలో రూపాయి అంటే పెద్దదే సంబంధాలు వసూలు చేసేవాడు అనమాట. అంతా మొత్తం నా మీద పడినన్నా కూడా నాకు కూడా కష్టాయి కదమ్మా. నేతో సరిపోకపోతే నేను వేసుకునేవాడిని, శుభ్రంగా తయారు చేసేసాను అనమాట. అలాగే క్లాసులు ఏదైనా ఉంటున్నప్పుడు కూడా

0: క్లాస్ శుభ్రం నీట్ గా ఉంచడం, ఆ బెంచ్లు అంత ఇటు పడేస్తారు కదా పిల్లకాయలు కదా, అవన్నీ వాళ్ళతోనే సరి చేయించేది. ఆడపిల్లల విషయంలో కూడా ఆడపిల్లలు అప్పుడు రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని వస్తే ఒప్పుకునేది లేదు, జడులు వేసుకోవాల్సిందే. వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఏం నిర్మోహమాటంగా. లేకపోతే భయం అనేది ఎప్పుడు వస్తుంది డిసిప్లైన్ వాళ్ళకి.
1: నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నా పేరు అయ్యప్ప కుమార్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి సార్.
2: అది కాంప్లిమెంట్స్ అంటే, నేను ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఒకసారి బగారా రైస్ అండ్ చికెన్ తీసుకున్నారు అని. సో చాలా మందికి ఒక 20-25 మెంబర్స్ కి అలా తీసుకుని వెళ్ళాను అనమాట. అప్పుడు అందరూ చాలా బాగుంది అని చాలా మెచ్చుకున్నారు. సో అది ఒక నా ఆఫీస్ రిలేటెడ్ లో ఉన్నప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని ఇట్స్ కాంప్లిమెంట్ అనమాట. తర్వాత అందరూ ఎప్పుడు గ్యాదరింగ్ ఉన్నా కానీ నన్నే చేయమని చెప్పేవాళ్ళు. సో అది ఒక మంచి కాంప్లిమెంట్ లాగా. అండ్ ఇంకో ఫన్నీ కాంప్లిమెంట్ అంటే, నేను ఇచ్చింది జనరల్లీ ఒకసారి ఏమన్నంటే ఆఫీస్ లో వేరమ్మాయి ఎత్తునిప్పుడే అప్పుడు మంచి శారీ కట్టుకుని వచ్చింది. సో నేనేం చెప్పానంటే శారీ బాగుందని చెప్పాను. ఇప్పుడు తను వచ్చేసి మరి నేను బాగాలేనా అని చెప్పింది అనమాట. సో ఇట్ వాజ్ అ ఫన్నీ అనమాట. సో అందుకు అప్పటి నుంచి కాంప్లిమెంట్ మనం చెప్పేటప్పుడు కూడా కొంచెం ఓకే బాగున్నారని చెప్పాలి అనేది. సో అది ఒక కాంప్లిమెంట్ అది.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిందాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: అమ్మ చందన మేడం, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి మేడం. బాగున్నారు తల్లి?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
3: నా బాగున్నానమ్మా.
1: చెప్పండి.
3: బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అమ్మా, నేను మన రెయిన్బో ఎఫ్ఎం లో లైవ్ లో మాట్లాడితే చాలా మంది మా మిత్రులు అభిమానులు వేరే వేరే ఊర్లోకి వెళ్ళి, కర్నూలు, గుంటూరు, విజయవాడ కొత్తగూడెం ఇక్కడ నుంచి నాకు మిత్రులు అయ్యారమ్మా చాలా మంది. చాలా మంది మిత్రులు అయ్యారు, నా అడ్రస్ కనుక్కొని నా ఫోన్ నెంబర్ కనుక్కొని నాకు చాలా మంది లెటర్స్ రాస్తున్నారు. డైలీ ఫోన్ లో కూడా నా ఆరోగ్య క్షేమ విషయాలు అన్ని వాకప్ చేస్తున్నారమ్మా. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత మంచి మిత్రులు అయ్యారంటే వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్, ఇంపార్టెన్స్ అన్ని నాతో షేర్ చేసుకుంటున్నారమ్మా. అనుభూతి తల్లి, మన రెయిన్బో ఎఫ్ఎం వాళ్ళకు నేను సర్వదా రుణపడి ఉన్నానమ్మా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
3: ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మా యొక్క ధన్యవాదాలు, మా శ్రోతలకు కూడా నా అభిమాన ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్ నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఒక మంచి సాంగ్ వినేసిద్దాం.

తెలంగాణ గురించి ఎప్పుడు మనం చాలా విషయాలు చెప్పుకుంటుంటాం కదా, మన తెలంగాణ ఉన్న స్పెషల్ ప్లేసెస్, చాలా మన తెలంగాణ గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకుంటాం. కానీ ఎందుకో మనకి కనుమరుగైపోయిన ఒక థింగ్, ఒక ఎమోషన్ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది దాంతో. సో అలాంటి దాని గురించి చెప్పాలనుకున్నా, అదే మన తెలంగాణ ఇళ్ళ ముందు ఉండే అరుగు. అసలు ఆ అరుగు బండ నార్మల్ విషయమా? తెలంగాణ అరుగు అసలు తెలియని వాళ్ళు ఉంటారా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరైనా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసేదే అరుగు. ఇప్పుడు మన ఇంట్లో నుంచి బయటికి రావాలంటే లిఫ్ట్లోకి వెళ్తాం, కిందికి వచ్చాక ఫోన్ తీస్తాం, అలా చాలా చేస్తాం కదా. కానీ ఒకప్పుడు మన తెలంగాణ పల్లెల్లో ఇంటి బయట అడుగు పెడితే చాలు, ఎదురుగా ఒక అరుగు ఉండేది. ఆ అరుగు మీద ఎవరో ఒకరు కూర్చునేవాళ్ళు. ఉదయం అయితే పెద్దవాళ్ళు, సాయంత్రం అయితే పిల్లలు, పక్కింటి వాళ్ళు, ఇలా అరుగు ఎప్పుడు బిజీగానే ఉండేది. అసలు అరుగు అంటే ఏంటంటే ఇంటి ముందు కట్టిన చిన్న మెట్టులాగా కూర్చునే స్థలం అన్నమాట. దాని పని మాత్రం అసలు చాలా చాలా పెద్దది, మంచిది అని చెప్పచ్చు అనమాట. ఎవరు దారిలో వెళ్తున్నా అరే రాబాయ్ ఇడ కూసో ముచ్చట్లు పెట్టుకుందాం అని అట్లా అనుకునేవాళ్ళు. కాసేపు మాట్లాడుకోవడానికి ఇంట్లోకి లోపల, అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు కొంచెం ఎక్కువ టైం ఇచ్చేంత టైం మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ జస్ట్ ఫర్ 5 మినిట్స్ అలా వెళ్ళేసి అలా ఏదో ఇన్ఫో ఇచ్చి వద్దాం అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఈ అరుగులు అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉండేవన్నమాట ఇంటి లోపల. అప్పట్లో ఇప్పటిదాకా అపార్ట్మెంట్స్ ఉండేవి కాదు కదా, ఇంట్లోకి వెళ్ళాలంటే మినిమం ఒక 10-20 అడుగులు వేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఆ 10-20 అడుగులు వేసే సమయాన్ని తగ్గించి ఆ అరుగు మీద కూర్చొని చెప్పాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్స్ని మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయారన్నమాట. అప్పట్లో మనుషుల మధ్య డిస్టెన్స్ ఉండేది కాదు, ఇంటి ముందు ఉన్న అరుగు కూడా అందరిదే అన్న ఫీలింగ్ ఉండేదన్నమాట. అందుకే పాత తెలంగాణ ఇల్లు గుర్తు చేసుకుంటే ఆ ఇంటి ముందున్న అరుగు కూడా ఒక అద్భుతమైన జ్ఞాపకమే అనిపిస్తుంది, ఒక బెస్ట్ మెమరీ లాగా అనిపిస్తుంది. విఆర్ మిస్సింగ్ దోస్ అరుగు, రైట్? ఎస్, వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బో తో మీ జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆజీ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చన్. మీ ఇంటి ముందు ఇప్పుడు అరుగుంటే అక్కడ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎవరో ఒకరు ఫోన్స్లో రీల్స్ చూస్తుంటారా, లేక పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్తారా? అప్పట్లో అయితే ఫోన్లు లేవు కాబట్టి అరుగు మీదే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. సాయంత్రం పని అయిపోయినాక తర్వాత పెద్దలు అక్కడ కూర్చొని ఊరి విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. ఎవరింట్లో పెళ్ళి, ఎవరి పొలంలో పంట ఎలా ఉంది, ఎవరు ఊరికి వచ్చారు, ఒక్క విషయం కూడా మిస్ అయ్యేది కాదు. పిల్లలు కూడా చుట్టుపక్కలే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఒక అరుగు దగ్గరే చిన్న కమ్యూనిటీ ఉండేది. అప్పుడు మనం నేబర్స్తో మాట్లాడడం లేదు అని ఆ కంప్లైంట్ చేస్తాం కదా, కానీ అప్పట్లో మాట్లాడకుండా ఉండడమే కష్టమైపోయేది. ఎందుకంటే ఇంటి ముందు అరుగు ఉండేది, దాని మీద కూర్చునే మనుషులు ఉండేవాళ్ళు, వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తుండేవాళ్ళు. ఇప్పటికీ మనం మన ఊరికి వెళ్తే, అరే ఎప్పుడొచ్చావు, ఎలా ఉంది, సిటీలో అంతా బాగుందా, పర్వాలేదా, మీ అమ్మ నాన్న అంతా ఇక్కడ బాగానే ఉంటున్నారు, పర్లేదు, మీకోసమే బెంగగా ఉన్నారు అన్న మాటలు మనకు చెప్తుంటారు కదా. అసలు ఆ మాటలు విన్నప్పుడు నిజంగా ఈ పల్లెని వదిలేసి ఎందుకు పోయాం అన్నట్టు అనిపిస్తుంది. కానీ తప్పదు, బ్రతకడం కోసం ఎన్నో దారులు అన్నట్టు రావాల్సి వస్తుంది కదా. సో ఎస్, ఇది అన్నమాట సంగతి. మంచి పాట వినేస్తుందా? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆజీ చెందిన రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీ ఆర్జే చందన, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, హైదరాబాద్ లో ఒకప్పుడు కలుద్దాం అంటే ఫ్రెండ్స్ని ఎవరినైనా కలుద్దాం అంటే ఏం చేసేవాళ్ళం, ఒక్క ఇరానీ చాయ్, ఒక బన్మస్క, చాలు గంటల తరబడి కబుర్లు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో క్యాచప్ కల్చర్ కూడా కొంచెం చేంజ్ అవుతుందట. లాంగ్ డిన్నర్ కంటే జస్ట్ కాఫీ కలుద్దామా అనేది చాలా కామన్ అయిపోయింది. స్పెషల్గా కాఫీ, న్యూ కేవ్స్, లైట్ బైట్స్, ఇవన్నీ ఇప్పుడు ఒక కేవలం ఆ డ్రింక్ తాగడం కోసమే ఎక్కువగా స్పెషల్ అవ్వట్లేదు, సోషల్ మీటింగ్ స్పాట్స్లా మారుతున్నాయి. అంటే మనకు కావాల్సింది పెద్ద ప్లాన్ కాదు, ఒక చిన్న బ్రేక్. ఎదురుగా మన ఫేవరెట్ పర్సన్, చేతిలో మంచి కాఫీ. హైదరాబాద్లో కాఫీ కల్చర్ పెరుగుతున్నది అనేది రీజన్ ఇదే అంటున్నారనమాట. సో అలా ఎప్పుడైనా మీరు మీ ఫ్రెండ్షిప్లో ఒక కాఫీ కలుద్దాం అంటే నిజంగా అది కాఫీ కోసమేనా, లేక 2-3 గంటల కబుర్లకి ఒక కోడ్ వర్డా? మీ స్టోరీ ఏంటో చెప్పండి. నిజంగానే అదొక కోడ్ వర్డ్, కాఫీ కలుద్దామా అనేది. అది ఒరిజినల్గా మన ఇంటెన్షన్ కాఫీ తాగాలని కాదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని. ఎస్ ఎస్, వండర్ఫుల్ కదా. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆజీ చందన, రెయిన్బో తో మీ జీవితం రంగుల వయం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఇదన్నమాట ఇవాల్టి మన జెన్జీ. హలో రెయిన్బో తెలంగాణ అండ్ రింజిమ్ హైదరాబాద్. అసలు జెన్జీలో మా జెన్జీస్ గురించి వాళ్ళని ఎప్పుడు కాస్త తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని అనిపిస్తుంది నాకు. సో అందుకే వాళ్ళు చేసే ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నిటి గురించి చాలా బాగా అనిపించింది నాకు కూడా మాట్లాడటము. దండ ఇమీడియట్లీ హలో రెయిన్బో. హలో రెయిన్బోలో ఇంత మంచి ఒక కాంప్లిమెంట్స్ గురించి మాట్లాడుకోవడం అనేది ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే, నిజంగా ఒకరు మనకి కాంప్లిమెంట్స్ ఇస్తే అది లైఫ్ లాంగ్ ఎంత మంచి బూస్టప్ని ఇస్తుంది అనేది మాట్లాడేసుకున్నాం. అలాగే తెలంగాణలో మన అరుగు బండ గురించి మాట్లాడుకున్నాం. రింజిమ్ హైదరాబాద్లో మన కాఫీస్ కెఫేస్ గురించి మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంత మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ FM రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. 9:30కి నాయరంగ్ వచ్చేస్తుంది. బై బై, టేక్ కేర్.